ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 5:55 దాటింది. చరిత్ర పుటంలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఇవాళ నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ గురించి తెలుసుకుందాము. జాతీయ నేత్రదాన పక్షోత్సవం. మన శరీరంలోని ప్రతి అవయవం ఎంతో విలువైనది. అయితే మనకు ప్రపంచాన్ని చూసే అవకాశం ఇచ్చే కళ్ళు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని కళ్ళ ద్వారా మరో ఇద్దరు వ్యక్తులకు చూపును అందించవచ్చు. అందుకే నేత్రదానం ఒక గొప్ప మానవతా కార్యం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ నేత్రదాన పక్షోత్సవం నిర్వహిస్తారు. నేత్రదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, అపోహలను తొలగించడం, ఎక్కువ మంది నేత్రదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. సాధారణంగా మరణించిన వ్యక్తి కళ్ళలోని కార్నియాను సేకరించి చూపు కోల్పోయిన అర్హులైన వ్యక్తులకు కార్నియా మార్పిడి ద్వారా చూపును అందిస్తారు. నేత్రదానం గురించి సమాజంలో ఎన్నో అపోహలు కూడా ఉన్నాయండి. వయస్సు ఎక్కువగా ఉన్నవారు నేత్రదానం చేయకూడదని, కళ్ళద్దాలు వాడేవారు కూడా నేత్రదానం చేయలేరని చాలామంది అనుకుంటారు. కానీ నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ణయిస్తారు. కాబట్టి సందేహాలుంటే సంబంధిత నేత్ర బ్యాంక్ లేదా వైద్యులను సంప్రదించడం మంచిది. మన జీవితంలో మనం ఎన్నో వస్తువులు దానం చేస్తూ ఉంటాం, కానీ మరణాంతరం మరొకరికి చూపును అందించడం అనేది మన జీవితానికి ఒక అర్థవంతమైన జ్ఞాపకాన్ని మిగిల్చే గొప్ప సేవ. మన జీవితంలో మనం సంపాదించేది మనతో పాటు రాకపోవచ్చు, కానీ మనం చేసిన మంచి పని, మనం పంచిన ప్రేమ, మనం అందించిన సహాయం మాత్రం ఇతరుల జీవితాల్లో ఎప్పుడు జీవితకాలం వాళ్ళు బ్రతికున్నంతకాలం నిలిచిపోతుంది. అది నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ గురించి. అలాగే ఇవాళ మిలాదున్నబీ. మిలాదున్నబీని ఈద్ ఏ మిలాద్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఇస్లాం మత ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని స్మరించుకునే సందర్భం. హజ్రత్ మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 ప్రాంతంలో అరేబియాలోని మక్కా నగరంలో జన్మించారు. చారిత్రక సంప్రదాయం అలా వెల్లడిస్తోంది. ఆయన తండ్రి అబ్దుల్లా, తల్లి అమీనా. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహమ్మద్ ప్రవక్తకు ఆయన తాత మేనమామ సంరక్షించారు. పెరిగే కొద్దీ ఆయన నిజాయితీ, విశ్వసనీయత, ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే ప్రజలు ఆయన్ను అల్ అమీన్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఆయన సందేశాల్లో ముఖ్యమైన సందేశం మానవ సమానత్వం. మనిషి గొప్పతనం అతని సంపద లేదా సామాజిక స్థితిలో కాదు, అతని మంచి ప్రవర్తనలో, నీతిలో ఉంటుందని ఆయన బోధించేవాళ్ళు. పేదలకు ఆహారం, దుస్తులు లేదా ఇతర అవసరమైన వస్తువులను అందిస్తూ సేవా కార్యక్రమాలు ఈ రోజున చేపడుతూ ఉంటారు. అలాగే ఇవాళ హరితాళికా చతుర్థి. హరితాళికా తీజ్ లేదా హరితాళికా చతుర్థి అని అంటూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగ ఇది. ఈ పండుగను ప్రధానంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు బర్త్ యానివర్సరీ ఆఫ్ మదర్ తెరిసా, మదర్ తెరిసా గారి యొక్క జయంతి. మదర్ తెరిసా పేరు ప్రపంచవ్యాప్తంగా సేవాభావానికి ప్రతీకగా గుర్తుండిపోయింది. ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈమె అసలు పేరు అజెంజో గోంజే బొయాజియు. 1910 ఆగస్టు 26న అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలోని స్కోప్జోలో ఆమె జన్మించారు. చిన్న వయసులోనే పేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పట్ల ఆమెకు ఎంతో కరుణ ఉండేది. భారతదేశానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా కలకత్తాలో పేదలు, నిరుపేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1950లో ఆమె ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థను స్థాపించారు. ప్రేమ, కరుణ, సేవ అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. సమాజంలో అట్టడుగు స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం, అనాథలకు ఆశ్రయం కల్పించడం, అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకోవడం వంటి సేవలను ఆమె జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.
ఆమె సేవలకు గుర్తుగా ఎన్నో పురస్కారాలు కూడా లభించాయి. 1979 ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1980 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న కూడా లభించింది. ఇవండి ఇవాల్టి చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు. సమయం కూడా 6 గంటలు దాటేసింది. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 6:30. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఇప్పుడు సూక్తి సుధ విందాము.

ఆర్తత్రాణ పరాయణుండు శ్రీ ఆదినారాయణుండు అంటారు భక్తాగ్రేస్తరులు. అది అక్షర సత్యం. భగవంతుడు తననే సర్వకాల సర్వావస్థల యందు నిశ్చలమైన నిర్మలమైన భక్తితో కొలచిన భక్తాల్ని తప్పక కాపాడగలడు. అందుకు ఎన్నో ఉదాహరణలు కలవు. భారతములో ద్రౌపది వస్త్రాపహరణం సమయములో ఆమె శ్రీకృష్ణుని గురించి కృష్ణ అని ఆర్తనాదంతో ఆయనను వేడుకొన్నది. ఆ వేదన విని పిలిచినంతనే తాను ప్రత్యక్షమై ఆమెను కాపాడినాడు. అలాగే భాగవతములో భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి పెట్టు చిత్రహింసల నుండి రక్షించినాడు. అలాగే రామదాసు, భక్త తుకారాము, క్షేత్రయ్య, అన్నమయ్య మొదలైన భక్త శిఖామణులను ఆపదలను దైవం కాపాడగలిగినాడు. అదే కోవలో భాగవతంలో ఓ సంఘటన జరిగింది. అది గజేంద్ర మోక్ష ఘట్టములో గజేంద్రుని మొరవిని మకర నుంచి కాపాడే ఉద్దేశంతో వైకుంఠంలో లక్ష్మీదేవి మహావిష్ణువు పాచికలాడుతున్నారు. ఎలా అంటే ఆమె చీర కొంగు శ్రీవారి పీతాంబరపు పంచ చివరి చిరభాగం నుండి ముడివేసుకుని పాచికలు ఆడుతుండగా గజేంద్రుని మొర ఆలకించి ఆ దైవము ఏమి ఆయుధాలను సంధించకుండా వెంటనే బయలుదేరినాడు. అప్పుడు ఒక పద్యం ఇలా చెబుతున్నాడు. సిరికించప్పడు చక్ర చక్రయుగమున్ చెదోయి సంధింపడు ఏ పరివారంభున్ చేరడు అభ్రగతి పతిన్ పన్నింపడు ఆకర్ణికాంత తర ధమిల్లము చొక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. అంటే భక్తులను కాపాడాలని శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గజరాజును ఆపద నుండి కాపాడుటకు తొందరలో లక్ష్మితో చెప్పక చంక చక్రములు ధరింపక పరిజనములను పిలువక గరుత్మంతుని సిద్ధపరచక విడిపోయిన తల వెంట్రుకలను ముడివేసుకొనక దేవితో ప్రణయ కలహమునందు వినోదమునకై పట్టుకున్న పైట కొంగునైనను విడవక బయలుదేరిను. అది సందర్భం. ఈ పద్యము పోతన గారి బావమరిది శ్రీనాథ కవివర్యుడు వింతగా ఒకంత ఆశ్చర్యానికి లోనై అదేంటి బావగారు భక్తిని రక్షించదలిచిన భగవానుడు ఎలాంటి

0: బావి దగ్గరకు పరుగులు తీశాను. అప్పుడు అదేంటి బావుగారు, పిల్లవాడిని కాపాడుటకు ఏమియో చేతిలో సంధించక తటాలున వచ్చినారు అని తను చమత్కార సంభాషణతో తన సందేహాన్ని వెలిబుచ్చాను. అప్పటి గాని శ్రీనాథుల వారికి తందాకా వస్తే గాని విషయం బోధపడినందున బావును క్షమించమని ప్రాధేయపూర్వకంగా మన్నించమని వేడుకొనిను. ఇది సమాజంలో జరుగుతున్న సంఘటనే. అలవోకగా పోతన గారు వచించడం జరిగింది. కావున భగవంతుని నమ్మికతో ఎవరు కొలిచేదరో అట్టి వారిని దైవం ఏ రూపంలోనైనా వచ్చి ఆపద నుండి కాపాడగలడు. కావున నిష్ఠతో భక్తితో దేవుని గురించి ప్రార్థించి శరణాగతిని వీడినతో తప్పక రక్షించగలడు. ఈ విషయంలో భక్తజన సందోహము గ్రహించి దైవ ప్రార్థన చేసిన ఎడల ఆపద నుంచి దైవము తప్పక రక్షించగలడని చెప్పక తప్పదు.
1: ఇప్పటి వరకు కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధ విన్నాము. ఇప్పుడు పొలం కబుర్లు విందాం. అంతకంటే ముందు
2: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: చౌడు లేదా పాలచౌడు నేలలు వాటి యాజమాన్యం. నేలల్లో క్లోరైడ్ మరియు సల్ఫేట్తో కూడిన లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసవిలో నీరు ఆవిరి అవడం వలన ఆ లవణాలు నేల ఉపరితలంపై తెల్ల పొరగా ఏర్పడతాయి. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపై పేరుకొన్న ఉప్పు అంటే చౌడును పారతో చెక్కి తీసివేయాలి. పొలాన్ని మొదట బాగా దున్ని సౌలభ్యాన్ని బట్టి చిన్న మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో సుమారు 15 సెంటీమీటర్ల లోతులో నీరు నిల్వ ఉండేటట్లు మంచి సాగునీటిని పెట్టాలి. ఈ నీటిలో లవణ శాతం తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీటిని ఏమాత్రం వినియోగించకూడదు. ఈ నీటిని మడిలో 4 లేదా 5 రోజులు నిల్వ ఉంచి భూమిలోనే ఇంకనివ్వాలి. తరువాత మురుగు నీటిని లోతైన కాలువల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని ఈ పనికి వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ విధంగా 3-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఉప్పు నీటిని తట్టుకొనగలిగే వరి, చెరకు, జొన్న, సోయా, బొబ్బర, సజ్జ, ఆవాల లాంటి పైర్లను పెంచుకోవాలి. వరిలో సార్వకాలానికి దీప్తి MTU 48-70, ఇంద్ర MTU 1061, పాండురంగ MCM 100, MCM 125, నెల్లూరు సోన NLR 30-41 మరియు దాల్వా సాగుకు సోమశిల NLR 33-358, నెల్లూరు మషూరి అయితే NLR 34-449, నెల్లూరు సోన NLR 30-41 రకాలు. అలాగే చెరుకులో అయితే 83V15, మిరపలో భాస్కర, ఆవాలలో క్రాంతి PM 28 వరుణ్ రకాలను ఎంచుకోవాలి. వరి సాగుకు పచ్చిరొట్ట పైర్లను ముందుగా నేలలో పెంచి కలయదున్నాలి. నాటుకు ముందు మంచినీటిని మాత్రమే వినియోగించి 3-4 సార్లు నేలలోనికి లవణాలను ఇంకించడం ద్వారా లేదా బయటకు పొయ్యాలా ఏర్పాట్లు చేసుకోవాలి. నారు వయసు 25 నుంచి 35 రోజులు ఉండి కుదురుకు ఎక్కువ మొక్కలు వచ్చేలా నాట్లు ఏర్పాటు చేసుకోవాలి. సిఫారస్ కన్నా 25% అదనపు నత్రజని ఎరువులను వేసుకోవాలి. వరి నాటిన 15 మరియు 20 రోజులకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. భూసార పరీక్షల ద్వారా క్షారం కూడా అధికంగా ఉంటే సిఫారస్ మేరకే జిప్సం

వినియోగించుకోవాలి. పప్పు ధాన్యపు పంటలు చౌడును అంతగా తట్టుకోలేవు. మెట్ట ప్రాంతాల్లో బోదలు సాళ్లు నిర్మించి బోదల అంచుల్లో విత్తుకోవాలి. బోద మీద విత్తడం మంచిది కాదు. విత్తడానికి ముందు విత్తనాలను 0.1% ఉప్పు నీటి ద్రావణంలో 2 నుంచి 3 గంటలు నానబెడితే ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. పశువుల కంపోస్టు మరియు పచ్చిరొట్ట ఎరువులను మాత్రమే వాడుకోవాలి. వీటితో పాటు భూమిలో ఆమ్ల గుణాన్ని కరికించే యూరియాను వాడితే మంచి ఫలితముంటుంది. సైనోబాక్టీరియాని సూక్ష్మ బాక్టీరియాను వాడడం వల్ల సోడియం లవణాల వల్ల కలిగే చెడును కొంతవరకు తగ్గించవచ్చు. నీటి వసతిలేని చౌడు భూముల విషయానికొస్తే నీటి వసతిలేని చౌడు భూములను బాగు చేయడానికి సాధ్యపడదు. కనుక అట్టి భూముల్లో అనువైన చెట్లను నాటుకోవచ్చు. ఈ భూముల్లో 15 సెంటీమీటర్ల వ్యాసం గల ఆగర్ను వాడి 1.2 నుంచి 1.5 మీటర్ల లోతు గుంత వేయాలి. ప్రతి గుంత నుంచి తీసిన మట్టిలో 2 నుంచి 3 కిలోల జిప్సము 7 నుంచి 8 కిలోల సేంద్రీయ ఎరువు కలిపి గుంతలను పూడ్చాలి. ప్రతి గుంతకు 25 గ్రాముల నత్రజని అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసి మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు బ్రతికే వరకు నీటిని తప్పకుండా పెట్టాలి. ఎరువుల సద్వినియోగానికి కొన్ని సూత్రాలు. భారతదేశ వ్యవసాయంలో కొన్ని ఆధునిక పద్ధతులు సంతరించుకున్నవి. కృత్రిమ వనరులైన ఎరువులు క్రిమిసంహారక మందులు వాడకం తప్పనిసరి అయింది. ఇటువంటి సమయాలలో అధిక ధరలను వెచ్చించి వాడుతున్న ఎరువులను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే రైతులు కొన్ని పద్ధతులను ఆచరించాలి. భూసార పరీక్ష విషయానికొస్తే రైతులు భూసార పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే రసాయన ఎరువులను సక్రమంగా వినియోగానికి మరియు పోషకాల సమతుల్యతకు భూసార పరీక్ష తప్పనిసరి. అంతేకాకుండా నేల ఆరోగ్య పరిరక్షణలో భూసార పరీక్ష మొదటి మెట్టు. నేల సారాన్ని తెలుసుకుని ఏ పంటకు ఎంత ఎరువులు వేయాలో ఎలా వేయాలో అని తెలుసుకోవడంతో పాటు నేలల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని సవరణ పద్ధతులను చేపట్టడమే భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము. రైతులు తమ పొలంలోని మట్టిని కనీసం 2 నుంచి 3 సంవత్సరాలకోసారి పరీక్ష చేయించుకుని పోషక అవసరాలను తీర్చినట్లయితే ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నేలను రసాయనాల బారి నుంచి కాపాడుకోగలము. సేంద్రీయ ఎరువుల వినియోగము సమగ్ర పోషక యాజమాన్యంలో రసాయనిక ఎరువుల వాడకం వలన పంటల దిగుబడిలో గణనీయమైన పెరుగుదలను గమనించిన రైతులు వాటిని విరివిగా వాడుతూ ఉన్నారు. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం అధికమవ్వడం వలన సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారవంతంగా మారిపోతుంది. కావున సమగ్ర యాజమాన్యం పాటించి భూసారాన్ని పెంచుకోవాలి. ఇందులో భాగంగా సేంద్రీయ ఎరువులు జీవన ఎరువులు మొదలైన రసాయన ఎరువులతో కలిపి వేసుకోవాలి. నేలకు సేంద్రీయ పదార్థం జీవనం వంటిది. నేలలో ఉన్నటువంటి జీవరాశుల మనుగడ సేంద్రీయ పదార్థంపై ఆధారపడతాయి. సేంద్రీయ పదార్థం పోషకాల భాండాగారం. సేంద్రీయ పదార్థంలో మొక్కకు కావలసిన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా భూ భౌతిక జీవ రసాయనిక లక్షణాలు మెరుగుపడడంతో ముఖ్య పాత్ర వహించి వేసిన రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఎరువుల సద్వినియోగానికి ఇతర ముఖ్య పద్ధతుల విషయానికొస్తే లోదుక్కులు చేసుకోవడం వలన నేల గుళ్లవారి బాగా నిల్వ ఉంచుకుని వేసిన ఎరువులను 1% తీసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేసేటప్పుడు కలుపును నిర్మూలించుకోవటం ఎంతో అవసరము. అంతేకాకుండా పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. సమస్యాత్మక భూముల్లో ముందుగా సమస్యను సరిదిద్దుకుని తర్వాత ఎరువులు వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది. అన్ని పోషకాలలో నత్రజని పోషకం వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరియాను వేపపిండితో కలిపి గాని యూరియా ఎరువు పలకలపై వేప నూనె కలుపుకుని వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృధా తగ్గుతుంది. అదేవిధంగా కొల్తార్తో కలుపుకుని యూరియాను ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. 1 కిలో కొల్తార్ను 2 లీటర్ల కిరోసిన్ తో కలుపుకుని దానిని 2 బస్తాల యూరియాకు పట్టించుకుని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. 1/2 బస్తా యూరియాను 1 బస్తా

0: పొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి ఆ తర్వాత నేలకు అందించినట్లయితే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. సిఫారసు మేరకు ఎరువులు వాడకం ఎంత ముఖ్యమో సరైన పద్ధతిలో వేయడం కూడా అంతే ముఖ్యము. వెదజల్లే పద్ధతిలో మొక్కలు పొలం నిండా దగ్గర దగ్గరగా ఉండి వరుసల్లో సక్రమంగా లేని మొక్కలకు, వేర్లు భూమిలో అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మొక్కల మొదళ్ల దగ్గర ఎరువులు వేయడం వలన పోషక వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది, వృధా చాలా వరకు తగ్గిపోతుంది. నిండిత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు గొర్రుతో గాని గుంటుకుతో గాని చేతితో గాని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 2 అంగుళాల లోతుగా పడేటట్లు మొక్కల మొదళ్ల దగ్గర ఎరువులు వేసుకోవాలి. చేతితో చిన్న చిన్న గుంతలు తీసివేసినప్పుడు ఎరువులు వేసిన వెంటనే గుంతలు మట్టితో కప్పివేయాలి.
1: పొలం కబుర్లు వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణ దేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదని విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదే పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారతలో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఘనమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30

తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటాము. అనంతరం స్వరార్చన, తర్వాత బాయికాడ దయ్యం కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీ ఎర్రబత్తిన మునీంద్ర గారు. అనంతరం కవితాగానం ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ గోవిందరాజు సుభద్రాదేవి గారు. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోనటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోనటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. అలాగే యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం అగత్స్య మహాముని వైశిష్ట్యం గురించి టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి ప్రసంగం వింటారు. తర్వాత కొన్ని జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు, ఈ అంశం గురించి డాక్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డీన్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటాము. తర్వాత పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోనటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 8:30 విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాళ్టి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: మరికొద్దిసేపట్లో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థిలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే ఆజ్కి చునోతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టి కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో, ఓర్ వో కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి ఆరవసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదు నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజిరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబంధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ సభ్యులతో కలిసి ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం తెలియజేశారు. గురువారం ఉదయం 10:30 కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారన్నారు. అనంతరం జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు మంగళవారం కల్లూరుపల్లి శ్రీలంక కాలనీ 24/3 సచివాలయంలో నూతన ఆధార్ నమోదు కేంద్రాన్ని రూరల్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్తో వాతావరణానికి ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని డాక్టర్ యశోద తెలియజేశారు. ప్లాస్టిక్ నివారణ అవగాహన సదస్సు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో జరిగింది. మహిళలకు గుడ్డ సంచులను అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించుకుంటే పర్యావరణానికి విఘాతం తగ్గుతుందని తెలియజేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎంఎన్హెచ్ఓ వి సుజాత హెచ్చరించారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో గైనకాలజిస్టులు, డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నగర పాలక సంస్థ స్థలాలు లీజుకు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విస్తీర్ణంలోని స్థలాలను 20 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అద్దెను పెంచేలా నిర్ణయించారు. నగరంలోని జనహిత వాత్సల్య సొసైటీ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వైజే పద్మశ్రీ విద్యార్థులకు చట్టాలు, ప్రాథమిక హక్కులు, పిల్లల రక్షణ, బాలల హక్కులు తదితర వాటిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెట్టిగుంట రోడ్లో మంగళవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. వాహన పత్రాలు పరిశీలించారు. ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు పరిశీలించారు. నగరంలోని దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం త్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. మూలాపేట ఆలయంలో నందిసేవ చేపట్టారు. నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం తిరుమంజనం, పవిత్ర సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హోమాలు జరిగాయి. సాయంత్రం రంగనాథస్వామి అమ్మవార్లకు గోపురోత్సవం నిర్వహించారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న ప్రకటన విందాం.
0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు బాయికాడ దయ్యం అనే కథానిక విందాము. రచన మరియు సమర్పణ శ్రీ ఎర్రబత్తిన మునీంద్ర గారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ ఎర్రబత్తిన మునీంద్ర గారు మనకు అందించిన కథానిక బాయికాడ దయ్యం.
4: కథాశీర్షిక బాయికాడ దెయ్యం. అదొక మారుమూల పల్లెటూరు. ఆ ఊర్లో రాత్రి అయితే చాలు, కారు చీకట్లు కమ్ముకుంటాయి. గుడ్డి దీపానికి కూడా దిక్కులేని వీధులు చీకటి గాలిని నింపుకుంటాయి. చీమ చుటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దం. అందరూ ప్రశాంతంగా నిద్రలో ఉండగా ఒకరోజు గోవిందు ఆ ఊరి పెద్ద రాజయ్య గారింట్లో తరువాత రోజు జరిగే పూజ కోసం నీళ్లు తెస్తూ ఉన్నాడు. గోవిందు బావి దగ్గర నుండి ఇంటికి వెళ్తున్నాడు. హఠాత్తుగా తన భుజంపై ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించింది. గుండె ఆగినంత పనయ్యింది గోవిందుకి. చేతిలో ఉన్న బిందెను వదిలేశాడు. ఆ శబ్దానికి పక్క ఇంటి కనకమ్మ, "ఏరా గోవిందు, అక్కడ శబ్దం" అని అరిచింది. గోవిందు భుజంపై చెయ్యి మాత్రం అలాగే ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వెనక్కి తిరిగి చూసే ధైర్యం చాలలేదు. "ఏరా, భయపడ్డావా?" అని ఎవరో అన్నట్లు అనిపించింది. ధైర్యం తెచ్చుకొని వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఒక పెద్ద ఆకారం చూసి బిత్తరపోయాడు. గోవిందు అరుచుకుంటూ పరుగు తీశాడు. రాళ్ళు రప్పలు కాలికి తగిలి రక్తం కారుతున్నా అవేమీ పట్టించుకోవట్లేదు. ఎవరో కాళ్ళు పట్టి లాగుతున్నట్లు అనిపించి వేగం పెంచాడు. ఆయాసంతో ఒక చెట్టు కింద ఆగాడు. చెట్టు మీద ఏదో తెల్లని రూపం కనిపించింది. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. అయినా ఏడుస్తూ దేవుణ్ణి తలుచుకుని పరుగు ఆపలేదు. అతని వెంట కుక్కలు కూడా పరిగెత్తడం మొదలెట్టాయి. 2-3 పల్టీలు కొట్టి నేరుగా ఒక బండరాతిపై పడిపోయి గట్టిగా కేక వేశాడు. ఆ అరుపుకి ఊళ్ళో వాళ్ళంతా వీధుల్లోకి వచ్చి గోవిందు చుట్టూ గుమిగూడారు. రాతిపై పడడంతో గోవిందుకి రక్తం కారుతూ ఉంది. రాత్రి కావడం వల్ల ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఆసుపత్రి మూసేసి వెళ్ళిపోయాడు. పట్నం తీసుకెళ్లడానికి డాక్టర్ తప్ప ఏమీ లేదు. గోవిందు వాళ్ళ తమ్ముడు గోపాలం డాక్టర్ తీసుకుని వచ్చి పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పట్నం డాక్టర్ గారు చికిత్స చేసి నయమయ్యే వరకు అక్కడే ఉంచాలన్నాడు. గోవిందు అమ్మ రాణెమ్మ, తమ్ముడు గోపాలం ముగ్గురే ఇంట్లో ఉండేది. గోవిందు వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోయాడు. రాణెమ్మ గోవిందు పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. ఆసుపత్రిలో గోవిందు పక్కన కూర్చుని బిడ్డ ఒంటిపై గాయాలను చూసి కన్నీటి పర్యంతమైంది. రాణెమ్మ గోపాలాన్ని పిలిచి, "ఒరే గోపాలం, తెల్లారతానే నువ్వు ఇంటికెళ్ళి పొలం పనులు చూసుకో. పని చెయ్యకపోతే మనకి తిండెట్ట, ఈ ఆసుపత్రి ఖర్చెట్ట, నువ్వెళ్ళునాయనా" అని అన్నది. దానికి గోపాలం, "అమ్మా, నేనక్కడినే ఇంట్లో ఉండాలా, ఒక్కడినే పొలానికెళ్ళాలా, కొంచెం భయంగా ఉందే" అన్నాడు. "ఏం భయం రా, దెయ్యమూ లేదు ఏమీ లేదు, పోయి పని చూడు" అని గదమాయించింది రాణెమ్మ. గోపాలం, "సరే, వెళ్ళక చస్తానా" అంటూ అయిష్టంగానే ఇంటికెళ్ళాడు. గోవిందు దెయ్యాన్ని చూసి భయపడ్డ బావి గోపాలం పొలానికి వెళ్లే దారిలోనే ఉండేది. ఆ దారిని కానీ బావి దగ్గరికి కానీ అసలు ఎవ్వరూ వెళ్ళకూడదని ఊర్లో వాళ్ళంతా అనుకున్నారు. కానీ గోపాలం మరియు పద్మయ్య వాళ్ళ పొలాలకి బావిదారినే వెళ్ళాలి. గోపాలం ఇంటికి వచ్చి పొలానికి వెళ్ళి మధ్యాహ్నం పక్కింట్లో అన్నం తిని మంచంపై పడుకొని హాయిగా నిద్రపోయాడు. నిద్రపోతున్న గోపాలాన్ని లేపి పద్మయ్య, రారా నీళ్లు కట్టేసి వద్దాం అన్నాడు. నిద్ర వస్తుందిరా పొద్దయ్యా అన్నాడు గోపాలం. రారా తొందరగా వచ్చేద్దాం అని తీసుకెళ్లాడు పద్మయ్య. బావి దగ్గరికి వెళ్తూనే పద్మయ్య కేకలు పెడుతూ బావిగట్టుకు తల బాదుకోవడం ప్రారంభించాడు. గోపాలం భయపడిపోయాడు. ఒరే పొద్దయ్యా ఏంట్రా ఆ పని, ఎందుకు తల బాదుకుంటున్నావు, ఒరే ఒరే అంటూ ఆపబోయాడు. పద్మయ్య వినే పరిస్థితుల్లో లేడు. గోపాలంకి చాలా కోపం వచ్చింది. గోపాలం పద్మయ్య చెంప చెల్లుమనిపించాడు. ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న పద్మయ్య కేకలు వేస్తూ గోపాలంపైకి దాడికి దిగాడు. గోపాలం

నిద్రలేచాడు గోపాలం. ఒరే, ఇదంతా కళ అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతని శరీరమంతా భయంతో కంపించిపోయింది. చెమటలు పట్టాయి. కనికి మెడను పొట్టను తుడుచుకుంటూ నడి ఇంట్లో నిశ్చలంగా నిలబడ్డాడు గోపాలం. ఇంట్లో తను కాకుండా ఎవరో ఉన్నట్లు అనిపించింది. విపరీతమైన దాహం వేస్తూ ఉంది. గుటకలు మింగుతూ ఉన్నాడు. నీళ్ల బిందె దగ్గరికి వెళ్ళడానికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. తలుపు కిర్రుమని శబ్దం చేసి టపీమని మూసుకుంది. ఒక్కసారిగా వెలుతురు ఉన్న ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి. గోపాలం బెత్తరపోయాడు. ఏంటిది, తెరిచి ఉన్న తలుపు ఎలా మూసుకుపోయిందని ద్వారబంధం దగ్గరికి వచ్చి తలుపును లాగాడు. కానీ తలుపు రాలేదు. బయట గడిపెట్టినట్టున్నారు అని అనుకుని తలుపెవర్రా వేసింది అని గట్టిగా అరుస్తూ వెనుకా ముందు చూసుకుంటూ తన శక్తినంతా కూడగట్టుకుని తలుపును తన్నడం ప్రారంభించాడు. కాసేపటికి తలుపు వచ్చేసింది. అమ్మయ్యా అనుకుంటూ బయటికి వచ్చి చూశాడు. ఎవ్వరూ లేరు. ఆ ప్రదేశం నిర్జన ప్రదేశాన్ని తలపించింది. అక్కడ ఉండలేక రామాలయానికి వెళ్ళి రచ్చ దగ్గర కూర్చున్నాడు. భానుడు అస్తమించే సమయానికి పద్మయ్య రామాలయం దగ్గరికి వచ్చి, ఏమిరా గోపాలం, నీళ్లు కట్టేసొద్దాం రారా అన్నాడు. ఎక్కడో ఆ మాటలు విన్నట్లు అనిపించి కళ్ళు మూసి తెరిచాడు గోపాలం. మధ్యాహ్నం వచ్చిన కళ కళ్ళ ముందు అలా కనపడింది. అంతే. గోపాలం కోపంతో ఊగిపోతూ, నీ కయ్యకాడ మడవ వేసేదానికి నేనెందుకు రావాలా, నేను రాను అని గట్టిగా చెప్పాడు. పద్మయ్య చిన్నప్పటి నుంచి సావాసం గదరా, రారా వెళ్దాం అన్నాడు. సావాసం లేదు, బంధుత్వం లేదు, నువ్వు పోరా నాయన, బాయికాడ దెయ్యముంటుంది అన్నాడు గోపాలం. దానికి పద్మయ్య నవ్వి, దెయ్యమూ లేదు గీయమూ లేదు, మీ అన్న ఏదో చూసి దెయ్యం అనుకుని భయపడి ఉంటాడు, అయినా నీకు నేను తోడున్నాను కదా, రా అన్నాడు. నువ్వున్నావనేరా నా బాధ అని కళను గుర్తుకు తెచ్చుకొని, పోరా నేను రాను అంటూ విసుక్కున్నాడు. ఎన్నిసార్లు గోపాలం విసుక్కున్నా వచ్చే వరకు వదల్లేదు పద్మయ్య. చివరికి గోపాలం పద్మయ్య పొలానికి భయం భయంగానే బయలుదేరాడు. బావి దగ్గరికి వెళ్ళగానే ఏవో కేకలు వినిపించాయి. గోపాలానికి గుండెలో దడ వచ్చేసింది. పద్మయ్య వైపే గమనిస్తూనే నడుస్తున్నాడు. పద్మయ్య కొంచెం తేడాగా నడవడంతో గోపాలం హడలిపోయాడు. పక్కనే ఉన్న ఒక బండరాయిని తీసుకుని సిద్ధమయ్యాడు. ఒకవేళ పద్మయ్య దాడి చేస్తాడేమోనని పద్మయ్యకి కాలికి రాయి కొట్టుకుని కింద పడిపోయాడు. గోపాలం అతన్ని పైకి లేపే ప్రయత్నం కూడా చేయలేదు. లేపితే చంపేస్తాడేమోనని భయం. చుట్టూ చిమ్మ చీకట్లు, నక్కల అరుపులు, పురుగుల గుయ్యు గుయ్యుమని శబ్దాలు, పాముల బుస్సు బుస్సుమని అలికిడులు, ఇవన్నీ గోపాలం మనసును చుట్టుముట్టాయి. భయంతో గోపాలం పద్మయ్యని అక్కడే వదిలి పారిపోయాడు. ఇంటికి వెళ్ళాలంటే భయం, పొలానికి వెళ్ళాలంటే భయం. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ నడి వీధిలో నిలబడ్డాడు. ఇంతలో వాళ్ళమ్మ అన్న వచ్చేశారు. గోపాలానికి ధైర్యం వచ్చింది. ముగ్గురూ వచ్చి ఇంట్లో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో రాణమ్మకు మెలకువ వచ్చింది. ఒరే గోపాలం, మంచినీళ్ళెవరా అని అరిచింది. గోపాలం లేచి నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాడు. అంతలో కరెంటు పోయింది. గోపాలానికి భయమేసి త్వర త్వరగా నీళ్లు ముంచుకొని రాబోయాడు. ఏదో కదిలినట్లు అనిపించింది. గోపాలం గట్టిగా కేక వేసి స్పృహ కోల్పోయి పడిపోయాడు. కాసేపటికి లేచి, అమ్మా మన ఇంట్లో దెయ్యం ఉందే అన్నాడు. రాణమ్మ, దెయ్యం లేదు ఏమీ లేదు, నా కడుపుని ఎట్టా పుట్టారా, ఇద్దరు పిరికి సన్నాసులయ్యారు అని వాపోయింది. ఉదయాన్నే లేచి పద్మయ్య వాళ్ళింటికి వెళ్ళాడు గోపాలం. పద్మయ్య రాత్రి పొలానికి వెళ్ళి రాలేదని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో గోపాలం కొంతమందిని తీసుకుని బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వారెవరూ గోపాలంతో సహా సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఊర్లో భయం భయం. బావికాడ దెయ్యం ఉందని ఊర్లో వాళ్ళంతా భయపడి అటువైపు వెళ్ళడం లేదని, వెళ్ళిన వారు తిరిగి రావడం లేదని తెలుసుకున్న ఆ ఊరి పెద్ద రాజయ్య సమావేశం ఏర్పాటు చేశాడు. అందరూ రచ్చ దగ్గర కలిశారు. రాజయ్య అందరినీ ఉద్దేశించి, మన ఊరి బావికాడ దెయ్యం ఉండాలి అంటున్నారు. మొన్న గోవిందు భయపడ్డాడు, ప్రాణాలు పోలేదు సంతోషం. నిన్నటి నుంచి పొద్దయ్యా

రోజు వెళ్లిన గోపాలం వాడి మిత్రులు ఏమయ్యారో తెలియదు. రేపు ఎవరికి ఏమవుతుందో అని భయంగా ఉన్నారు జనమంతా. అసలు బాయికాడ దెయ్యముందా లేదా అక్కడ అసలేమి జరుగుతుందో కనుక్కుంటే భయం లేకుండా ఉండొచ్చు అని మాట్లాడాడు. అప్పుడు గోవిందు, అయ్యా, నేను నీళ్లు తెస్తూ ఉండగా ఒక దెయ్యం నన్ను తరుముకుంది. ఖచ్చితంగా దెయ్యం ఉండాలి, భూతవైద్యుని పిలిపించి దాన్ని తరిమి కొట్టాలి అన్నాడు. రాజయ్య ఆలోచించి పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని అన్నాడు. వాళ్ళల్లో బాగా చదువుకున్న ఒక యువకుడు భువాన్. రాజయ్య, దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నది వాస్తవం కాదు, గోవిందు మామని ఎవరో భయపెట్టారు. బాయికాడ నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నా, దెయ్యాలు లేవు భూతాలు లేవు, అక్కడ ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చి 2 రోజుల నుంచి బాయికాడ తిష్ట వేసి అసలు విషయాన్ని కనిపెట్టేశా అన్నాడు. గోవిందు, ఏమిరా అల్లుడు, అక్కడ ఏం జరుగుతుందిరా? మా గోపాలంగాడు, పొద్దుగాడు, వాళ్ళ స్నేహితులు ఏమయ్యారు అని అడిగాడు. గోవిందు మామ, మీరు అమాయకులరా, మిమ్మల్ని అమాయకుని చేసి ఊళ్ళో ఆడుకుంటున్నారు. నేను కాబోయే కానిస్టేబుల్ని, ధైర్యంగా ఒక్కనే బాయికాడికి వెళ్ళి అసలు విషయం కనిపెట్టా అన్నాడు భువన్. ఒరే, అసలు విషయం ఏంటో చెప్పరా బాబు అన్నాడు గోవిందు. అప్పుడు భువన్, రాజయ్య గారికి ఎందుకు చెమటలు పడుతున్నాయబ్బా? రాజయ్య, ఏంటి కథ చెప్పమంటావా అన్నాడు. దానికి రాజయ్య, ఏముంది, నిజమే చెప్పు, నాకేం భయం లేదు అని తడబడుతూ చెప్పాడు. దానికి గోవిందు, ఒరే, రాజయ్యనే అనుమానిస్తావా? ఆయన మన కోసం ఎంత చేశాడు, అయినా దెయ్యానికి ఆయనకేంటి సంబంధం? లేనిపోనివి రాజయ్య నెత్తిన రుద్దబాక అని గట్టిగా బెదిరించాడు. రాజయ్యకి అందరూ మద్దతు ఇచ్చారు. రాజయ్య నవ్వుతూ, ఒరే, కాబోయే కానిస్టేబులు, నువ్వు చదవడానికి నీ అబ్బకి అప్పిచ్చింది కూడా నేనేరా, నన్నే అనుమానిస్తావా? పోనీలే, పిల్లోడు ఉడికి రక్తం మీదన్నాడు అనుకుంటుంటే నీకు దిక్కు తెలవడం లేదే అని భువన్ వైపు ఉరిమి చూశాడు. భువన్ మాత్రం జంకలేదు సరికదా, ఏకు మేకైనట్లు అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను అన్యాయాన్ని ఎదిరించాల్సిన బాధ్యత తనదే అన్నట్లు ప్రవర్తించాడు. జనాలంతా వినండి, బాయికాడ దెయ్యం లేదు. రాజయ్య మనుషులు సీక్రెట్గా సారా కాసి పట్నానికి పంపి అమ్ముతున్నారు. ఈ విషయం అందరికీ తెలిస్తే పోలీసుల దాకా వెళ్తుందని రాజయ్య భయపడి బాయికాడ దెయ్యం ఉన్నట్లు సృష్టించి అక్కడికి ఎవ్వరూ రాకుండా చేయాలనుకున్నాడు. అందులో భాగంగా గోవిందు మామని భయపెట్టడం, గోపాలం మామని వాళ్ళింట్లో తలుపుకి గడిపెట్టి భయపెట్టడం, పొద్దయ్యని మాయం చేయడం, ఇవన్నీ రాజయ్యే చేయించాడు అని ఆ యువకుడు నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. జనాల్లో ఒకరు, ఇదంతా నిజమని మమ్మల్ని ఎలా నమ్మమంటావు అన్నారు. రాజయ్య కలగజేసుకుని, ఒరే, నోటికొచ్చినట్లు వాగబాకరా, పొద్దయ్యని నేను మాయం చేయలేదు, అసలు వాడేమయ్యాడో కూడా నాకు తెలియదు. ఏరా, ఆ పిల్లనాయాలు చెప్పింది నమ్ముతారా? నేను ఊరికి ఎంత సేవ చేస్తున్నాను అని జనాలతో చులకనగా భువన్ని తిడుతూ అన్నాడు. ఆ మాటలకు భువన్, రాజయ్య, ఇప్పుడు దారికొచ్చావు, నిజమే, పొద్దయ్య గురించి నీకు తెలియదులే, నాకు తెలుసు, నా మాటలు మీరెవరూ నమ్మరు కదా, మాయమైన పొద్దయ్య, గోపాలం వారి మిత్రులందరూ వచ్చి చెప్తే నిజమని నమ్ముతారుగా అంటూ భువన్, గోపాలం మామ రండి అన్నాడు. గోపాలంతో పాటు అందరూ వచ్చారు. పద్మయ్య మాట్లాడుతూ, నేను కాలికి రాయి తగిలి కింద పడ్డా, కాసేపటికి ఏవో మాటలు వినిపించాయి, ఎవరబ్బా, చూద్దామని వెళ్ళా, అక్కడ సారా కాసేది చూసి ఆశ్చర్యపోయా. మన శివయ్య కొడుకు భువన్ ఈ విషయం ఒకసారి నాకు చెప్పినట్లు గుర్తొచ్చింది. వెంటనే భువన్ దగ్గరికి వెళ్ళా. వాడు, మామ, నువ్వు మా ఇంట్లో దాక్కో, ఏం జరుగుతుందో చూద్దువు గాని అని నన్ను వాళ్ళింట్లో దాచాడు. తర్వాత గోపాలం వాళ్ళు నా కోసం వెతికేదానికి వచ్చినప్పుడు వాళ్ళకి విషయం చెప్దామని ఇద్దరమూ వెళ్ళాం. కానీ మాకంటే ముందే సారా కాసే సింగయ్య బ్యాచి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. నేను భువన్ వాళ్లతో పోరాడి వాళ్ళని బావికి కట్టేసి పోలీసులకి ఫోన్ చేశాం. ఇంతలో ఇక్కడ నీతులు చెప్తూ రాజయ్య మీటింగ్ పెట్టాడని తెలిసి ఇదే మంచి సమయమని వచ్చాం అని పద్మయ్య పోసగుచ్చినట్లు చెప్పాడు. జనమంతా రాజయ్య సారా కాసుకుంటే మీకేమి ఇబ్బంది అనడంతో

వారికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆయన సారాకాశి అమ్మితే ఇబ్బంది లేదు. సారాకాశ్య దగ్గర చిన్నపిల్లల్ని పనిలో పెట్టించడం, ఆ సారాకాశ్య విషయం కప్పిపుచ్చుకోవడానికి ఇప్పటికీ 5 మందిని చంపేశాడు. ఇప్పుడు దెయ్యమున్నట్లు సృష్టించి ఊర్లో జనాలని భయభ్రాంతులకు గురి చేశాడు. గోవిందు గోపాలములు భయంతో చనిపోయి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మన ఊరి జనాలా లేక రాజయ్య అని అడగడంతో జనాలంతా రాజయ్య బాధ్యత వహించాలని ముక్త కంఠంతో అరిచారు. ఇంతలో పోలీసులు సింగడి బ్యాచ్ని లాక్కొని వచ్చారు. రాజయ్యని అరెస్ట్ చేశారు. ధైర్యంగా రాజయ్యని ఎదిరించిన భువన్ని ఎస్పీ గారు మెచ్చుకొని, ఆల్రెడీ నువ్వు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యావు కాబట్టి నువ్వు జాయిన్ అయ్యాక నీకు త్వరగా ప్రమోషన్ ఇవ్వమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని హామీ ఇచ్చారు. భువన్ సంతోషించి, నా విధి నిర్వహణలో నేను రాజీ పడనని ప్రతిజ్ఞ చేసి ఎస్పీ గారికి సెల్యూట్ చేశాడు.

0: ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో బాయికాడ దయ్యం కథానిక విన్నాము. రచన మరియు సమర్పణ శ్రీ ఎర్రబత్తిని మునీంద్ర గారు. ఇప్పుడు కవితాగానం. రచన మరియు సమర్పణ గోవిందరాజు సుభద్రాదేవి గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. పెన్నా రచయితల సంఘం అధ్యక్షురాలిగా, నెల్లూరు బాలభవన్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ, వృత్తిరీత్యా న్యాయవాది అయినటువంటి శ్రీ గోవిందరాజు సుభద్రాదేవి గారు 1993 నుంచి పిల్లల్లో సృజనాత్మకత కళలని ప్రోత్సహించి సైన్స్లో, కళల్లో, అభినయంలో, సంగీతంలో క్రొత్త పుంతలు తొక్కే ఆలోచనలు రేకెత్తించే వర్క్షాప్స్ని నిర్వహించటం, పద్మశ్రీ అవార్డులకు సమానమైన బాలశ్రీ అవార్డుల పోటీలు నిర్వహించి అత్యంత ప్రతిభావంతులైన పిల్లలను జాతీయ స్థాయికి ఎంపిక చేయటం అనే కార్యక్రమాలకి నిత్యం కృషి చేస్తూ ఉంటారు. పెన్నా రచయితల సంఘం అధ్యక్షురాలిగా నిరంతరం సాహితీ కార్యక్రమాలు నిర్వహించే శ్రీ గోవిందరాజు సుభద్రాదేవి గారు మనకు అందించిన కవితాగానం.
2: నా కవిత శీర్షిక ఐకమత్యమే అభ్యుదయం. అక్షర యవనిక పైన భావ సంఘటితం అభ్యుదయం. ప్రేమ స్వరూపం ఐకమత్యం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వికసిస్తూ ఉంటే ఆ స్వరూపమే అభ్యుదయం. సమాజ సమానతల సంఘమే ఐకమత్యం. అభ్యుదయం నిరంతర సుఖ దుఃఖాల అనుభవాల అనుభూతులకు స్పందిస్తూ, సంఘటిస్తూ సంస్కరణలు చేస్తుంది. ఐకమత్యం హృదయ హృదయాంతరాల్లో ఉషస్సు, యశస్సు, తేజస్సుతో మనసు మనసున ప్రకాశిస్తుంది. కవి చేసే తపస్సు అభ్యుదయం. కవి కోరే మనసు ఐకమత్యం.

నా కవిత శీర్షిక అలుపు ఎరగని యోధరాలు. అందరి హృదయాల్లో చెరగని స్థానం అమ్మదే. ఒక్క నిమిషం పాటు నిలబడి ఉండదే. పరుగుల ఉరుకులలో ఆప్యాయత వాత్సల్యాలను ఊరేసి ఉత్తమ విలువలతో గురువై అందరినీ సంస్కరిస్తుంది. ఉదయాన్నే ఉదయించే భానుడు ఆమె. క్రమశిక్షణలో ఆమె సైనికురాలే. బాధ్యతలని ఏనాడు విస్మరించని బాధ్యురాలు కూడా ఆమె. ప్రతి క్షణము పంచవర్ష ప్రణాళికలు రచిస్తుంది. పిల్లల అభివృద్ధికి వ్యూహకర్త ఆమె అవుతుంది. భవిష్యత్తుకి ఆర్థిక మంత్రి అయి బడ్జెట్ లోటు బడ్జెట్ అయినా ఆదాయ వనరులు ఇట్టే సృష్టించేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ వైద్యురాలు అవతారం ఎత్తి చిట్కాలతోనే రోగాలకి చెక్ పెట్టేస్తుంది. ఏ దేశమేగినా ఎందుకాలేడినా ఆపదలో అయినా అవసరంలో అయినా నేనున్నా అనే భరోసా ఆమెదే. ఆమె ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సౌభాగ్యలక్ష్మిగా అయి అభయమిచ్చే దేవతే అవుతుంది. ఆకలికి తానే అన్నపూర్ణ, తానే అక్షయ పాత్ర. మందుకైనా వ్యసనానికైనా

జూదానికైనా బానిస అయిన ప్రాణనాథుని నిరసించే పోలీసు ఉద్యోగము ఆమెదే. లాఠీ ఛార్జీలకి వెనుకాడదు. శిక్షించిన క్షమించే శాంతి దేవత కూడా ఆమె. మళ్ళీ తోడై లాలించే ప్రసన్న లక్ష్మి కూడా ఆమె. దారికి తెచ్చే సహనం, సౌశీల్యం, సర్దుబాట్లు ఆమె ఆయుధాలు అవుతాయి. అప్పుడు ఉద్రేకంలో ఆమె కాళికాదేవి, అలకలు ఆమె సత్యభామ, పౌరుషంలో ఆమె రుద్రమదేవి. అన్నీ తానే అయి కుటుంబ వేదిక మీద అష్టావధానం చేసే ఆమెకి ఆమె సాటి. అందుకనే అమ్మ లేని ఇల్లు దేవుడు లేని దేవాలయం.

కొత్త శీర్షిక, కొత్త అర్థాలు. మనిషి మనసు పెడితే కాలం చెప్పే కొత్త కొత్త పాఠాలు, పారా హుషార్ అంటూ చేసే హెచ్చరికలు అర్థమయ్యేది. ఒక్క కుతుపుతో మానవాళ్ళకి ముచ్చెమటలు పడతాయి. ఒక్క సునామీ చాలు సమస్తం తుడిచిపెట్టడానికి. ప్రకృతి ఎంత బలమైందో కదా, చాచి కొట్టి మరీ చెప్తూనే ఉంది, నీ అస్తిత్వం, నీ మనుగడ, నీ అభివృద్ధి ఈ చరాచర ప్రపంచంలో పిపిలీకం అంత. ఎంత సున్నితం నీ ఉనికి ప్రశ్నార్థకమే ఎప్పుడు అని తెలుసుకో ముందు అంటుంది. భావి తరాలకి అందించాల్సిన వారసత్వ సంపదని నీ స్వార్థానికి అంతం చేసే కషాయితనం నీది, తగదు నీకు అన్ని హితవు పలుకుతుంది. నీ సహజీవనం యాంత్రీకరణతో, యంత్రాలతో కాదు. అర్ధాంతరంగా ఆపగల నా కాలమహిమ ఏంటో తెలుసుకో ముందు అంటూ జ్ఞానబోధ చేస్తోంది. అయినా నిన్ను నమ్మలేను, మనిషి వైరాగ్యం లిప్తపాటే అని రుజువులు, సాక్ష్యాలు అందుకుకో కొల్లలు. ఎన్ని నూతన ఆవిష్కరణాలు నూతన నగరాలు సృష్టించినా, ఎన్ని నూతన సుఖాలనిచ్చే విలాసాలకి బానిసవైనా, నీకు కావలసింది నూతన మనస్సు, నిస్వార్థ విశాల ఆలోచనల సరళి. అందుకని ప్రకృతితో గౌరవంగా సంచరించు, ప్రేమతో సహజీవనం కొనసాగించు. నవజీవన సంగీతంకి అదే నీకు సరైన నేస్తం. శాంతికైనా, నీ అస్తిత్వ మనుగడకైనా అప్పుడే అర్థం పరమార్థం.

నా కవిత శీర్షిక మనిషి నువ్వెక్కడా. మనిషి చేసిన వస్తువుకి మనిషే బలైపోతున్నాడు. విచిత్రం, మనిషి నడిచిన ఆనవాళ్లని మరమనుసులు చెరిపేస్తున్నాయి. కళ్ళు లేని సమాజానికి అవే కళ్ళై నడిపిస్తున్నాయి. చూడలేని చరవాణి అందరి కథలు వినిపిస్తున్నాయి. మార్గమే లేని మాధ్యమాలు మనిషిని నడిపిస్తున్నాయి. గ్రాఫిక్స్తో, గాసిప్స్తో, ఏది నిజమో తెలియని అయోమయంలో నడుస్తున్న లోకం ఇది. మానవ సంబంధాలు మానవీయ విలువలని చిదిమేస్తూ సిగ్నల్ లేని ఫోన్లా చేస్తున్నాయి. కళలంటే ఆన్లైన్ కళలా, పాటలంటే యూట్యూబ్ పాటలేనా, బుక్ అంటే ఫేస్బుక్కా, ఆత్మీయుల కరచాలనం అంటే వాట్సాప్ సందేశాలే, పండగలన్నీ బుల్లితెరలోనే, అమ్మా నాన్నల బంధువుల భావి వరుసలు చెదిరిపోయినాయి. మనిషి మనసు స్పందించే గుణం కోల్పోతోంది. అడ్రస్ లేని విషయాలన్నీ అనుకరిస్తూ చరవాణి ముంజేతిలో, మనిషి మాత్రం చిరునామా కోల్పో

నా కళ్ళు చూడలేకపోతున్నాయి, నా గళం మోగపోతోంది, నా కర్ణాలు వినలేకపోతున్నాయి. నాలోనే మాగుతున్న కన్నీళ్ల కవిత్వం అగ్నిగుండమై సెగలు కక్కుతోంది. ఈ జాతి ఔన్నత్యం ఉన్నత విలువలు లోపల రోదనలు అయి వినిపిస్తున్నాయి. ఇది మళ్ళీ మళ్ళీ చూస్తున్నదే, ఇది మళ్ళీ మళ్ళీ వింటున్నదే. చదువు కొన్న విద్యార్థులు చదువుతో చేస్తున్న ఛిద్రాలు ఏదో ఒక చోట ఏదో ఒక కారణంతో వివస్త్రలు అవుతున్న ద్రౌపదులు అగ్నిలో ఆహుతి అవుతున్న

తీతలు. తోడుగా ఉండాల్సిన వాళ్లే తోడేళ్లైన వేళ, కన్నవాళ్లే కషాయిలాగా మారిన వేళ, మాధ్యమాల్లో రీల్స్ ను రియల్ చేస్తూ మత్తెక్కిన వేళ, మదమెక్కిన వేళ, మగువలతో ఆటలాడుకుని వదిలేస్తే తప్పెవరిది అంటూ తన్నుకు చేస్తుంటే జవాబులు లేని ప్రశ్నలతో కాలయాపనతో తప్పించుకునేవారు కొందరు, తప్పించేవారు కొందరు. కొవ్వొత్తుల నివాళతో సరి ఇంతకన్నా ఏమి చేయగలరు అన్న ధీమా వారిది. అందుకే నాకు ఖడ్గం కావాలి అరాచక కీచకులని అణచడానికి. నేనొక రక్షణ కేంద్రానికి అంకురార్పణ చెయ్యాలి ఈ క్షణమే ఇప్పుడే.

నా కవిత శీర్షిక తనివి తీరదెందుకో. మీ రాక మాకు ఆనందమానందమాయే. తనివి తీరదెందుకో, మీ సొగసు చూడ తరమే మాకు. ఏ దేశాల నుంచి తరలి వచ్చారో కదా, ఎన్నిసార్లు వచ్చినా అలసట లేదెందుకో. ప్రతి ఏడాది సరస్సులన్నీ మీ రాకతో రంగుల పండగ చేసుకుంటాయి. మీ రెక్కల చప్పుళ్ళు చుట్టూ గ్రామాలకి మృదంగ వాయిద్యాల హోరు. కోట్ల పేటలు కాదు మీ స్థావరాలు, కోనేర్లలో తేలిపోయే రక్షణ ఆశ్రమాలు. లోన్లు అవసరం లేని మీ గోళ్ళకి ఇంజనీర్లు మీరే, అబ్బురపరిచే ఆర్కిటెక్చరు మీకే సొంతం కదా. ఇంటీరియర్ సొగసులతో, సుతిమెత్తని పాన్పులతో, సడిలేని గాలి ఊయలు లోపాలి మీ పాపాయిలని. సరస్సులన్నీ మీకు ఆతిథ్యం అవుతాయి. చూసేవారికి తనివి తీరనంత మానసిక ఆనందం. పిల్లలకి కేరింతలతో కలుగుతుంది పర్యావరణంతో స్నేహ బంధం. ఏదో నేర్చుకోవాలి మేము, శాశ్వత చిరునామాలు లేవు మాకిప్పుడు. స్వదేశాలకి వెళ్లాలన్న తలంపులు మృగ్యం ఇప్పుడు. మీరు పుట్టింటికి వచ్చి పురుడు పోసుకున్న ఆడబడుచులు మాకు. సంతాన లక్ష్ములుగా తిరిగి మీ దేశాలకి తిరుగు ప్రయాణం మాకు ఆమోదం. మళ్ళీ మీ రాక కోసం సదా ఎదురు

నా కవిత శీర్షిక మా ఇంటి మహాలక్ష్మి. మా ఇంటి బాదం చెట్టు మా అమ్మ చేత పురుడు పోసుకున్నదేమో, మా ఇంటి మహాలక్ష్మిలా పచ్చగా ఎదిగింది. ఎండకి డాబా మీద చలువ పందిరి వేసింది, వానకి పచ్చని గొడుగు పట్టింది. తెల్ల తెల్లవారి పక్షుల కలకల రావాలకి తలలూపేది. అమ్మ చేతి ఉప్మా వేడివేడిగా లేత ఆకుల మీద కమిలిన రుచి మధురంగా ఉండేది. ఎర్ర ఎర్ర బాదంకాయలు చిలక ముక్కులతో పోటీ పడేవి, కొమ్మ కొమ్మకి సొగసులు అద్దేవి. కోడళ్లాగమనం బాదం చెట్టు బంధాలకి నిలవట, చెవి కొరుకుళ్ళు కొడుకుల సన్నాయి నొక్కులు వెరసి అమ్మ ముందు పంచాయతీలు కొట్టి పెడేసిన అమ్మ. పచ్చని చెట్లు కాలేవు ఎన్నటికీ ప్రమాదకారి అంటూ మనసులో మూఢనమ్మకాలని తొలగించుకోవడం తొలగించుకోండి అని హితవు చెప్పింది. అయినా కాశీ నుంచి తిరిగి రాగానే కనిపించిన దృశ్యం కాళ్ళు చేతులు నరికిన శిశువు వలె బాదం చెట్టు చూసి తట్టుకోలేని దుఃఖం. మళ్లీ గాయపడిన శిశువుని తన చేత్తో నిమిరి ఓదార్చి పాలలాంటి నీరు పోసి ఒళ్ళోకి తీసుకున్నదేమో కాని చేవ తగ్గలేదు నాకంటూ చిగురేసింది మళ్లీ బాదం చెట్టు. పచ్చగా అమ్మ మనసు పొంగింది. మళ్లీ బుజ్జాయి ఇంట్లో అడుగు పెట్టినట్టు బాధ లేదు. కొడుకులు కాపురాలు వేరైనా ఏనాటికైనా మానవబంధాలు తెగిపోతాయేమో. పచ్చని చెట్లు మనిషికి చివరి శ్వాస వరకు బంధం, అది విస్మరిస్తే బాధలు తప్పవు అని ఒక క్షణం నిట్టూర్పు విడిచి బాదం చెట్టుని ఆప్యాయంగా చూసింది. నీవు పచ్చగా ఉండగా నాకే

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో

0: సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరికొద్ది సేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: card processions are also being taken out to mark the occasion. Elaborate security arrangements have been made for the occasion. The Patra Devi Martyrs Memorial in Parni will be unveiled today by Defence Minister Rajnath Singh. The memorial is a tribute to Goa's freedom struggle and seeks to preserve the memory of the sacrifices made during the liberation movement. More from our correspondent.
1: Chief Minister Dr. Pramod Sawant said the memorial will honor the 31 Satyagrahis who were killed by Portuguese soldiers in 1955 while trying to enter Goa with a demand for inclusion in India. The memorial has been designed to help visitors understand the history of Goa's Satyagraha movement in a simple and engaging way. It will feature sculptures, architectural spaces and landscape areas telling different stories from the freedom struggle. The project also includes pavilions and visitor facilities with spaces for recreation, retail and hospitality. The Patra Devi Memorial is expected to become a place of remembrance, learning and local pride while helping younger generations connect with Goa's history. Mahesh Sopre, Akashwani News, Panji.
0: Akashwani Kolkata today stepped into its 100th year of programming, marking a historic milestone in the journey of broadcasting in Bengal. More from our correspondent.
2: The station began its first official Bengali broadcast on 26th August 1927 and over the decades became an integral part of the cultural and social life of Bengal. From news and current affairs to music, literature, drama, education and public service programs, Akashwani Kolkata has connected generations of listeners and played a crucial role in shaping public discourse. Its contribution during the Bangladesh Liberation War further cemented its places in history. Today, under Prasar Bharati, Akashwani Kolkata continues to serve its audiences through modern broadcasting platforms while safeguarding its rich legacy. As it enters its centenary year, the station celebrates not merely a century of broadcasting, but a century-long bond with its listeners and the rich cultural heritage of Bengal. Shandipan Dashgupta, Akashwani News, Kolkata.
0: Indian Grandmaster R. Pragyanan cruised into the finals of the Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Kaimer in St. Louis, US. Having won the second classical game, the Indian enjoyed a huge lead of 6 points coming into the final day, on which games of shorter duration were played. He defeated Kaimer in back-to-back rapid encounters to nearly seal his spot in the finals, taking an unassailable 17-3 lead before another victory in the first game of Blitz took his points tally to 19. Pragyanan will take on pre-event favourite and defending champion Fabiano Caruana of the USA States in the event finale. The top three finishers will automatically qualify for next year's Grand Chess Tour. RSS Chief Mohan Bhagwat arrived in the US last night as part of the Sangh's Centenary Year Global Outreach Program. During his stay in the city, Mr. Bhagwat would participate in the Universal Oneness Program and address a gathering of around 5,000 people at the iconic Madison Square Garden on Saturday. The event carries a timeless and universal message, the world is one family. It calls upon us to look beyond artificial divisions and differences, recognize the bonds that unite humanity and embrace a spirit of mutual respect, harmony and oneness. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
3: Thank you, Shagun. Most of the dailies lead with NSA Ajit Dobhal's visit to China. The Tribune headlines, India-China eye political fix for boundary dispute, stress need for peace and tranquility along LAC. Newspapers also report Prime Minister reviewed 30,000 crore rupees infra projects. The Asian Age headlines, Modi flags digital arrest, pushes for strict surveillance. The Indian Express citing RBI's monthly state of economy informs, Indian economy resilient amid global uncertainties. The paper adds, India's robust macroeconomic fundamentals continue to provide cushion to the domestic economy. The Statesman writes, Defence Minister Rajnath Singh clears transfer of DRDO missile tech to Indian defence industry. Hindustan Times headlines, 98% flu cases this season due to H1N1 swine flu, says ICMR. And finally, Times of India informs, Dolly Parton, queen of country music, dies at 80. And with that, it's back to you, Shagun.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth 30,000 crore rupees at Pragati meeting. Union Home Minister Amit Shah sets one-year deadline for 100% implementation of three new criminal laws. Delhi government to hand over approval letters to 4,000 eligible women beneficiaries under Lakshmi Yojana today. India and China agreed to continue their work in seeking political settlement of boundary question for overall and long-term interests. Eid Milad-un-Nabi, birth anniversary of Prophet Muhammad being celebrated today. Keralites across the globe celebrating Thiru Onam, most auspicious day of Onam. And R. Pragyanan cruises into finals of Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Keimer. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
5: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బళ్ళారి రాఘవ 146వ జయంతి, జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పింఛను అందజేయడం జరుగుతుందని అన్నారు. నాటకరంగా మహనీయుడైన బళ్ళారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మాలోలా తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటక రంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపేట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తెలిపారు. దళవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ, గుందికల్లు బ్రాంచ్ కెనాల్ పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శర్వాణి గారితో పరిచయం విందాము. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం.

0: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు మనం నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా ఈరోజు మనతో స్టూడియోలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ శర్వాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి నేత్రదానం ఆవశ్యకత, కంటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, నివారణ మార్గాలు తదితర అంశాలపై చర్చిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి 40వ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమం మీద నేను ఇక్కడికి వచ్చేసాను. ఇది ప్రతి సంవత్సరము ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగద్ది. 40వది అంటేనే అర్థమవుతోంది కదా, ఇది 40 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది మెయిన్గా 15 రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే నేత్రదానం అనేది ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేస్తే ఈ ఐ డొనేషన్ ఎక్కువ మంది చేస్తారు అనే దానికోసం అవేర్నెస్ ముఖ్యంగా హాస్పిటల్స్లో, స్కూల్స్లో, నర్సింగ్ కాలేజెస్లో, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరితో చేస్తున్నాము. గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం విస్తృతంగా చేస్తున్నాము. నాకు తెలిసి నేను నెల్లూరులో 2010 నుంచి, అంటే 15 సంవత్సరాల నుంచి నేత్రదాన పక్షోత్సవాల్లో పాల్గొంచుకుంటున్నాను. కానీ ఎంత చేస్తున్నా కానీ ఇంకా తక్కువగానే ఉంది. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి నేత్రాలు, అంటే అంధత్వంగా ఉండే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన నేత్రాలు ఎక్కువ ఉంటే మన చనిపోయిన వాళ్ళు ఇచ్చే డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే లక్షల్లో కావాల్సి వస్తే వేలల్లో మాత్రమే డొనేషన్ చేస్తున్నారు. అందుకోసమే ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఈ ఆవశ్యకత తెలియపరిస్తే కొంచెంలో కొంచెమన్నా ఇంప్రూవ్మెంట్ వస్తుందన్న ఆశతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది 40వ పక్షోత్సవాలు.
0: రైట్ డాక్టర్ గారు, మీరు అన్నారు నిన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కూడా నేత్రదానం చేయడానికి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది అని, కారణం ఏంటంటారు?
1: కారణం అంటే మెయిన్గా మన వాళ్ళకి మూఢనమ్మకాలు, మూఢాచారాలు, చనిపోయిన వాళ్ళ కన్ను తీసేస్తే చనిపోయిన తర్వాత రేపు మళ్ళీ ఇంకొక జన్మలో కళ్ళు లేకుండా పుడతారనే ఒక పిచ్చిది. ఎక్కడైనా మేము పోయినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఇలాంటివి చెప్తా ఉన్నారు, నేను వింటానే ఉన్నా. ఇవన్నీ మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని కమ్యూనిటీస్లో అయితే ఏం అవయవదానానికే ఒప్పుకోరు. మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే ఇది చనిపోయిన తర్వాత మాత్రమే చేసే అవయవ దానము. ఇంకా ఏ దానాలైనా మనం బతికుండగానే చేయొచ్చు. ఇప్పుడు కిడ్నీ కానీ, లివర్ కానీ, బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, హెయిర్ కానీ, స్కిన్ కానీ, ఇలాంటి అవయవాలన్నీ మనం బతుకుండగా మనకిష్టమై మనం చేసేటువంటి అవయవ దానం. కానీ నేత్రాలు అనేది చనిపోయిన తర్వాత మాత్రమే తీసుకునేటువంటి దానం. ఒకవేళ నాకు దానం ఇవ్వాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా, రేపు నేను చనిపోతే ఎవరు చెప్పాలి? నా ఇంట్లో వాళ్ళు చెప్పాలి, నా వెనుక నా తల్లిదండ్రులో, నా ముందున్న నా పిల్లలో ఎవరొకరు చెప్పాలి, నా తల్లి దానం చేసి ఒక ప్లెడ్జ్ కార్డు ఇచ్చేసి వెళ్ళింది, ఆమె దానాలు నేత్రాలు దానం చేయాలని అనుకుంది కాబట్టి మేము హాస్పిటల్ వాళ్ళని పిలిపించి ఇవ్వాలనుకుంటున్నామని. కాకపోతే ప్లెడ్జ్ కార్డు ఇచ్చిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు మోటివేట్ చేసి ఐ డొనేషన్ చేయటంలా. వాళ్ళు ప్లెడ్జ్ కార్డు ఇచ్చారు, కరెక్టే, కానీ మేము తీసుకోవడానికి మేము ఒప్పుకోము అని చాలామంది ఇళ్లల్లో రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇది మెయిన్గా ఈరోజు నేను ఒక మీటింగ్ పెట్టి దాంట్లో అందరికి ఇంట్రెస్ట్ అయ్యి కార్డ్స్ ఇవ్వంగానే సరిపోవటంలా. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి, రేపు నాకేమన్నా అయితే నేను ఇచ్చున్నాను, దాన్ని ఎవరికి అడ్డు చెప్పకుండా మీరు ఇవ్వండి అని చెప్పడానికి. మెయిన్గా మూఢాచారాలు ఇవన్నీ పారదోలడం కోసమే ఈ 15 డేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్.
0: నిజమే కదా, మీరు అన్నట్టు చనిపోయిన తర్వాత 6 గంటలలోపు నేత్రదానం చేయాలని అంటుంటారు. మరి ఈ ఇన్ఫర్మేషనే మీకు రాకపోతే మనం నేత్రాలు సేకరించడం అనేది అవకాశం ఉండదు.
1: అవునండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి

0: మ్యాక్సిమం 8 గంటల వరకు మాత్రమే టైం తీసుకోమంట. ఎందుకంటే ఆ టిష్యూలో కార్నియా అనేది మెయిన్గా ఒక ఆలోచన ఏంటంటే, కన్ను దానం చేయంటే కన్ను గుడ్డంతా లోడు తీసుకెళ్ళిపోతారేమో, ఐబాల్ మొత్తం అనేది పాత రోజుల్లో ఉంచుంది. మెయిన్గా మేము చెప్పేదంటే కన్నుగుడ్డు మొత్తము తీయము, కంట్లోపల కనిపించే నల్లటి కంటి పాప పారదర్శకంగా ఉండేటువంటి ఒక తెల్లటి పదార్థం అది. కాంటాక్ట్ లెన్స్ అనేది ఈ మధ్య అందరు చూసే ఉంటున్నారు కదా, ఆ విధంగా ఒక కాంటాక్ట్ లెన్స్ లాగా ఉంటుంది. ఆ కాంటాక్ట్ లెన్స్ లాగా ఉండేటువంటి కార్నియాని మాత్రమే మేము తీసుకుంటాం. దాన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా టెక్నీషియన్ వచ్చి చక్కగా ఏసెప్టిక్ ప్రికాషన్స్, గ్లౌస్ వేసుకొని, ఆప్రాన్లు వేసుకొని, ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా నీట్గా దాన్ని తీసి, దాన్ని మళ్ళీ ఒక మీడియం ఉంటుంది, ఎంకే మీడియం, దాంట్లో స్టోరేజ్ చేసి ఐ బ్యాంకు పంపిస్తారు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొన్ని ఊర్లు దూరమే ఉంటాయి, కొన్ని ఊర్లు దగ్గర ఉంటాయి. కాబట్టి 6 అవర్స్ అనేది పెట్టుకుంటాము, ఇంకొక 1-2 అవర్స్ అనేది మ్యాక్సిమం చెప్తాం. ఈ లోపల కూడా ఏమైనా చనిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఫ్యాన్లు వేసేసి పెట్టకుండా, ఫ్యాన్లు వేస్తే కళ్ళు డ్రై అయిపోతాయి కాబట్టి ఫ్యాన్లు ఉండే రూమ్లో పెట్టకూడదు. ఇప్పుడు చాలామంది ఐస్ బాక్స్లో పెడుతున్నారు కాబట్టి అది మంచి విషయమే. ఐస్ బాక్స్లో ఉంటే ఐస్ కూడా కొంచెం డ్రై కాకుండా ఉంటాయి. ఒకవేళ అలా పెట్టని వాళ్ళు ఏం చెప్తామంటే, మీరు కంటి మీద 2 దూది తీసుకొని చల్లటి వాటర్లో ముంచి కంటి మీద పెట్టండి, లేకపోతే ఏసీ రూమ్ ఉంటే ఏసీ రూమ్లో పెట్టండి, కళ్ళును కప్పి పెట్టుండండి, ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పుకుంటాం. ఇవన్నీ చెప్పడానికి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్.
1: రైట్. డాక్టర్ శర్వాణి గారు, నేత్రదానం చేయాలంటే ప్రాథమికంగా ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి వ్యక్తుల నుంచి మీరు నేత్రాలు సేకరిస్తారు మరణం తర్వాత?
0: అర్హత అంటే అండి, దీనికి వయసు కానీ, కులాలు, మతాలు ఇలాంటి ఏం అడ్డాలు లేవండి. చిన్నపిల్లలైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళైనా ఇవ్వచ్చు. సపోజ్ చిన్నపిల్లలు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళు ఏదైనా కారణం వల్ల చనిపోయారు అనుకో, వాళ్ళ కార్నియాని కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కార్నియా సైజుని బట్టి అది ఎంత అవసరమో తీసుకొని దాన్ని అవసరం అంధత్వంతో ఉండే వాళ్ళకి సప్లై చేస్తారు. ముసలి వాళ్ళు అనుకోండి, వాళ్ళది కూడా తీసుకోవచ్చు. వాళ్ళది తీసుకొని దాంట్లో సెల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయనేది టెస్ట్ చేసి దాన్ని ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇస్తారు. కాబట్టి దీంట్లో వయసు తారతమ్యం అనేది లేదు, చిన్నవాళ్ళు ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు ఇవ్వచ్చు. తర్వాత జెండర్ కూడా ఏమీ లేదు, ఆడవాళ్ళు ఇవ్వచ్చు, మగవాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి దీనికి కులము, మతము ఇలాంటివి ఏమీ అడ్డం లేదండి, ఎవరైనా చేయొచ్చు. చేయకూడనివి ఏవంటే, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళు మాత్రమే ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోము. తర్వాత హెపటైటిస్ బి, వినే ఉంటారు జాండీస్, అది ఒక రకమైన ఇన్ఫెక్టివ్ జాండీస్ కాబట్టి హెపటైటిస్ బి ఉంటే తీసుకోము. హెచ్సివి, అది కూడా ఒక రకమైన జాండ్, అది ఉన్నా తీసుకోము. తర్వాత రీసెంట్గా కోవిడ్ వైరస్, అంటే ఈ రోజు కరోనా వచ్చి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోము. అంతేగాని 2020లో కోవిడ్ వచ్చింది ఇప్పుడు తీసుకోమనేది కాదు. కాబట్టి కోవిడ్ వైరస్తో చనిపోతే తీసుకోము. తర్వాత ర్యాబిస్, కుక్కకాటు వినుంటాం కదా, ఆ కుక్కకాటు వల్ల చనిపోతే ర్యాబిస్ వైరస్ ఉంటుంది కాబట్టి దాంతో తీసుకోము. తర్వాత బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిసిమియా ఉందనుకోండి, వాళ్ళ దగ్గర తీసుకోము. కంటికి క్యాన్సర్లు ఉన్నాయి, రెటినోబ్లాస్టమ్ అంటే, ఆ క్యాన్సర్ ఉండే వాటికి తీసుకోము. కాబట్టి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో తీసుకోము. ఒకవేళ వాళ్ళు మనకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, ఆల్రెడీ మా టెక్నీషియన్ పోయినప్పుడు బ్లడ్ కూడా విత్డ్రా చేసుకుంటారు, 3-5 ml బ్లడ్. ఆ బ్లడ్ను కూడా ఐ బ్యాంకు పంపిస్తాం. వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దీంట్లో ఏమన్నా ఉన్నాయా అనేది మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు చెప్పే ఒక్కసారి మనకు తెలియకపోవచ్చు. క్రాస్ చెక్ చేసుకొని ఇది ఏమి ఇన్ఫెక్టెడ్ది కాదు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని నెక్స్ట్ టెస్ట్ చేసేసి ఈ ఐ డొనేషను మనం ఐ బ్యాంకు పంపించేస్తాము. నెక్స్ట్ లిస్ట్ ఉంటుంది, ఎంతమంది అందులో కంటి కోసం ఎదురు చూస్తున్నారని, ఆ లిస్ట్లో ఎవరికి ఇంపార్టెన్స్ ఉంది, ఎవరికి ఇవ్వాలనేది చూసుకొని వాళ్ళకి సప్లై చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి.
1: రైట్. డాక్టర్ శర్వాణి గారు, మీరు అన్నారు ఇందాక అంటే దూర ప్రాంతాల నుంచి కూడా సేకరిస్తూ ఉంటామని. సో మన జిల్లాలో తీసుకుంటే ఈ విధంగా సేకరించేటువంటి కేంద్రాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి?
0: మన జిల్లాలో అండి దగ్గర 12-13 మంది మోటివేటర్స్ ఉన్నారు, ఐ డొనేషన్కి మోటివేటర్స్. దూరము నాయుడుపేట, సూళూరుపేట దగ్గర నుంచి కావలి వాటి వరకు మన జిల్లా మొత్తం, నెల్లూరు జిల్లా, నేను చెప్పేది నెల్లూరు జిల్లా, ఉమ్మడి కిందనే ఉంది. ఇంకా మాకు ఈ సూళూరుపేట వాటి వైపు నుంచి కూడా ఇస్తున్నారు, ఉమ్మడి జిల్లా కిందే వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఆ ఏరియాల్లో మోటివేట్ చేస్తుంటారు. అక్కడ ఏమన్నా జరిగినప్పుడు మా టెక్నీషియన్కి మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా టెక్నీషియన్ వెంటనే ఆ యొక్క తీసుకోవాల్సిన ఆ మీడియం బాటిల్స్ అవన్నీ తీసుకొని తను బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసి కలెక్ట్ చేసుకొస్తాడు. కలెక్ట్ చేసి ఆ మీడియంలో భద్రపరిచి ఆ బ్లడ్ శాంపుల్ని ఇవన్నీ కూడా

0: మనము మన దగ్గర ఐ బ్యాంక్ లేదు నెల్లూరులో, మనం నెక్స్ట్ హైదరాబాద్కే షిఫ్ట్ చేస్తుంటాం. మెయిన్గా మన జిల్లాకి ఎల్వి ప్రసాద్ వాళ్ళు టెక్నీషియన్ ఇచ్చినారు, గవర్నమెంట్లో ఆ టెక్నీషియన్ లేరు కాబట్టి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎల్వి ప్రసాద్ వాళ్ళు మనకు టెక్నీషియన్ ఇస్తే అతను ఇవన్నీ సేకరించి ఎల్వి ప్రసాద్ పంపుతారు. ఇది పూర్తిగా రూపాయి కూడా తీసుకోకుండా జరుగుతుండేటువంటి ప్రోగ్రాము. ఇచ్చేవాళ్ళకి ఏమీ ఖర్చు ఉండదు, తర్వాత తీసుకునే పేషెంట్కి కూడా ఖర్చు ఉండదు, పూర్తిగా జీరో. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని జరుగుతూ ఉంటాయి.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే జిల్లాలో తీసుకుంటే ఇంతవరకు ఎంతమంది నేత్రాలు సేకరించి అమర్చడం జరిగింది, అలాగే దాతలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు?
0: చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఇదే మేము చాలా బాధపడే విషయం. ఎన్ని మోటివేషన్ కార్యక్రమాలు జరిగినా కానీ ఇచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ దహనానికో పుచ్చువేతకో వెళ్ళిపోతున్నారు, కానీ డొనేషన్ చేయడానికి మాత్రము ఇన్ని కార్యక్రమాలు పెట్టినా ఈ 15 రోజులు వింటారు కానీ తర్వాత మర్చిపోతారో, లేకపోతే ఎందుకు మనం మాత్రం ఇవ్వకపోతే ఏమవుతుందిలే, మన ఇంట్లో వాళ్ళది ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు కదా అని ఒక ఆలోచన. మొత్తానికి చాలా తక్కువ అండి. మొత్తం మీరు చూస్తే నెలకి 10-15 కంటే ఎక్కువ రావటంలో, ఒకరోజు డెత్లే నెల్లూరులో ఎన్ని ఉంటాయి కానీ నెలంతటికి కలిపి 10-15 మంది మాత్రమే ఐ డొనేషన్ చేస్తున్నారంటే ఇది ఎంత బాధాకరమైన విషయము. మొత్తం మన దేశ జనాభా అంతా చూస్తే లక్షల్లో అందులోండి అందం అంటే ఇది రకరకాల దాంతో బ్లైండ్నెస్ ఉంది, కానీ ఇది కార్నియాతో వచ్చే బ్లైండ్నెస్కి మాత్రమే ఐవి కార్నియాని పెట్టేటువంటి ప్రోగ్రామ్. ఈ మాత్రం దానికి లక్షల్లో ఉన్నారు. సపోజ్ ఒక 6 లక్షల మంది కావాలంటే 60,000 మంది కూడా డొనేట్ చేయటం లేదు. అది లక్షల్లో అవసరం ఉంది, వేలల్లో ఇస్తున్నారు. కాబట్టి చాలా తక్కువ జరుగుతోందండి, ఎంత మోటివేట్ చేసినా తక్కువే. పోస్ట్ మార్టం జరిగే ఏరియాల దగ్గర హాస్పిటల్స్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంతా పోస్టర్లు బ్యానర్లు అన్నీ పెట్టుంటున్నాము, కానీ ఆ టైంకి మాత్రం కొంచెం తక్కువే జరుగుతుంది.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే ఇక తీసుకుంటే నేత్రదానం విషయంలో సేకరించిన నేత్రాలను బీపీ షుగర్ ఉండేటువంటి పేషెంట్లకు అమర్చేటువంటి అవకాశం ఉందా, సాధ్యమేనా?
0: అసలు ఈ బీపీ షుగర్కి ఏమి సంబంధం లేదండి. కార్నియాకి బీపీ షుగర్కి ఏమి సంబంధం ఉండదు. షుగర్ బీపీ వస్తే ప్రాబ్లం జరిగేది ఎక్కడంటే రెటీనాలో జరుగుతుంది అంతేగాని కార్నియాలో ఏముండదు. కాబట్టి కార్నియా తీసుకుంటాం కాబట్టి పేషెంట్ బీపీ షుగర్ పేషెంట్ అనుకో ఏమి సంబంధం లేదు. బీపీ కంట్రోల్ ఉండి షుగర్ కంట్రోల్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారు. ఏ ఆపరేషన్ అయినా కానీ బీపీ షుగర్ కంట్రోల్ ఉంటేనే చేయబెడతాం కాబట్టి ఇది కూడా అంతే. కాబట్టి నో ప్రాబ్లం. ఆఖరికి చనిపోయిన మనిషి బీపీ షుగర్తో ఉన్నా డొనేట్ చేయొచ్చు. ఎక్కువ మంది క్వశ్చన్ ఏమి అడుగుతారంటే ఈ మధ్య శుక్లాల ఆపరేషన్ అయింది కదా, శుక్లాల ఆపరేషన్ అయిపోయింది మా ఫాదర్కి, మేము డొనేట్ చేయొచ్చా అంటారు బాడీ ఉన్నప్పుడు. చేయొచ్చు, శుక్లాల ఆపరేషన్ చేసేది లెన్స్ కాబట్టి కార్నియానేమీ ఇబ్బంది పెట్టం కాబట్టి కార్నియా డొనేషను శుక్లాల వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది రీసెంట్గా ఈ మధ్య లాసిక్ సర్జరీలు చేసుకుంటున్నారు కదా చిన్నపిల్లలు రిఫ్రాక్టివ్ ఎర్రర్కి, వాళ్ళు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ అడ్డాలు కాదు.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే నేత్రదానం చేసి చూపు రావడంతో జీవితంలో తమ అంటే విశేష అనుభవాలు ఏమన్నా మీతో ప్రస్తావిస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు, సో అటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనుభూతుల గురించి చెప్పాల్సి వస్తే.
0: ఇది చాలా గొప్ప కార్యక్రమం అండి. అన్ని అవయవాల్లో కల్లా మనం చెప్పుకుంటాం కదా సర్వేంద్రియానం నయనం ప్రధానమని, కాబట్టి కళ్ళుంటే కళ్ళతోనే మాట్లాడేది అంతా తెలిసిపోతుందని పాత రోజుల నుంచి కూడా అంటాం కదా, ఆ హీరోయిన్ నటనలో కళ్ళతోనే మాట్లాడేస్తుంది, నోరు కూడా తెరవక్కలు. కాబట్టి కళ్ళుంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు జీవన విధానంలో కానీ దేనికైనా కానీ కళ్ళు అనేది చాలా ఇంపార్టెంటే కదా, ఈ అందమైన లోకం చూడడానికి కానీ మనిషి జీవితం గడపడానికి. కళ్ళు వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చిన్నపిల్లలు కొంతమంది రెండు కళ్ళు లేకుండా పెద్దవాళ్ళు అట్లా అమర్చిన వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు అప్పుడప్పుడు మాతో, అమ్మ కన్ను దానం చేశారు అది ట్రాన్స్ప్లాంట్ చేశారు మాకు పలానా హాస్పిటల్లో, ఇప్పుడు చూడగలుగుతున్నాను నా పని నేను చేసుకుంటున్నాను. అది నిజంగా చాలా గొప్ప అనుభూతి అండి.
1: రైట్ మేడం, అంటే ఇప్పుడు మీరు వాళ్ళు షేర్ చేసుకుంటారని చెప్పారు కదా, ఒకసారి మార్చిన తర్వాత ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? అంటే నేత్రదానం చేసి నేత్రాలు సేకరించి మీరు వేరే వాళ్ళకి అమర్చిన తర్వాత వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలా?
0: తీసుకోవాలండి. ఇది పెద్ద ఆపరేషన్ కిందే లెక్క. కార్నియా ట్రాన్స్ప్లాంట్ అనేది ఊరికే చిన్న విషయంగా ఒక పెద్ద ఆపరేషన్. అన్ని అవయవాల్లాగే దీంట్లో కూడా కార్నియా పెట్టంగానే అందరికీ 100% సక్సెస్ కాదు, కొంతమందికి ఫెయిల్యూర్స్ వస్తాయి. గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ అనేది కొంతమందిలో జరగద్ది. కాబట్టి మనం పెట్టిన తర్వాత కార్నియా ఇచ్చేసాము పేషెంట్కి బాగా కనపడుతుందని 100% మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ కార్నియా కూడా తెల్లబడిపోతుంది. కాబట్టి రిజెక్ట్ కాకుండా ఉండేటప్పుడు 80% మందిలో బాగానే జరుగుతుంది. వాళ్ళు మామూలు కంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు, దుమ్ము దొలికి పోకుండా ఎవరీ 2 మంత్స్కో 3 మంత్స్కో డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఉండడము, ఆ కార్నియా మళ్ళీ డ్రై కాకుండా లూబ్రికెంట్ డ్రాప్స్ వాడడము, రెగ్యులర్ చెకప్స్కి మాత్రం పోతుండాలి. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇది ఒక రకమైన పెద్ద ప్రశ్నే.
1: అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు జాగ్రత్తలు
0: తీసుకుంటూ ఉండాలండి, తీసుకుంటుండాలి. ఎందుకంటే ఇది ఒకసారి అమర్చిన దానికి మొత్తం కార్నియా చుట్టూ పెట్టి కుట్లేసుంటాము, దాంట్లో ఏమాత్రం కొంచెం తేడాలు వచ్చినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటుండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.
1: డాక్టర్ గారు చివరిగా, అంటే ఇంత అవసరమైనటువంటి ఈ నేత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే వైద్యులుగా మీరు సూచించేటువంటి సూచనలు ఏమన్నా ఉన్నాయా? అంటే కంటి ఆరోగ్యంపై మీరు ఇచ్చేటువంటి సూచనలు.
0: కంటి ఆరోగ్యం అంటే ఇప్పుడు మనం మాట్లాడిందంతా నేత్రదానం అంటే కార్నియా గురించే. కార్నియాకి సంబంధించి ఏమి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి, మెయిన్గా చిన్నపిల్లలు ఇళ్లల్లో చీపురు పుల్లలు పట్టుకొని ఆడుతుంటారు, అలాంటి వాళ్ళకి దొరకకుండా మనం పేరెంట్స్గా జాగ్రత్త పడాలి. లేదంటే ఆ పుల్లలు గుచ్చుకొని కళ్ళు పోగొట్టుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కూళ్ళల్లో టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పెన్సిల్స్ పెన్లు పట్టుకో ఉంటారు, ఆ పెన్సిల్ మూనతో గబక్కని ఇట్లా అంటారు, పక్క పిల్లోడికో ఎవరికో గుచ్చుకుంటుంది, కార్నియా డ్యామేజ్ అవద్ది. ఇవన్నీ స్కూల్ ఏజ్ పిల్లల్లో జరిగేవి. తర్వాత పాత రోజుల్లో, ఇప్పుడు ఆ ఆట తగ్గిపోయింది, కోడం బిల్ల ఆట అనేది, దాన్ని కొట్టారంటే పోయి అట్లానే కన్ను దగ్గర ఎగిరి పోతుంది కార్నియా. కాబట్టి ఇలాంటి ఆటల్లో, కొన్ని రకాల ఆటల్లో, కాబట్టి ఇవన్నీ చేసేటప్పుడు మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉండేటువంటి లేడీస్ ఎక్కువగా బాత్రూములకు పోయేసేసి ఈ యాసిడ్ వేసి క్లీన్ చేస్తుంటారు, అప్పుడు కంట్లో పడిందని చెప్పేసి చాలామంది వస్తుంటారు. కాబట్టి అలాంటివి చేసేటప్పుడు కళ్ళకు అద్దాలు పెట్టుకోవడము, కేర్ తీసుకోవడము, అలాంటి చేసుకొని నివారించవచ్చు. కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు ఆ ఎక్స్పోజర్స్వి, ఆ యాసిడ్ ఇంజురీస్కి వాటికన్నిటికీ దూరంగా ఉండడము, ఇంకా కొన్ని రకాల ట్రామాలు మెయిన్గా యాక్సిడెంట్స్లో వాటిల్లో గబక్కన పడుతుంటారు, రాళ్ళు రప్పలు గుచ్చుకోను, లేకపోతే ఏదన్నా తగిలి కళ్ళు పోతుంటాయి, ఆ సందర్భాలను బట్టి కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కొరవ జాగ్రత్తలు అంటారంట, బయట తిరిగేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒక గ్లాసెస్ ప్రొటెక్షన్ పెట్టుకోవడము, బైకుల మీద పోయేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవడము, తర్వాత ఎక్కువ ఎండకు ఎక్స్పోజర్ కాకుండా యువీ గ్లాసెస్ పెట్టుకోవడము, తర్వాత ఏమన్నా డ్రైనెస్ అవన్నీ ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ లాంటివి కంటి డాక్టర్ని సంప్రదించి వాడుకోవడము, కంట్లో ఏదో పడిందని నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవడం. మెయిన్గా అక్కడే ఎక్కువ మంది పొరపాటు చేస్తుంటారు, కంట్లో ఏదో దుమ్ము పడిందిలే వచ్చేస్తుందని మాకు ఒక డ్రాప్స్ ఇవ్వండనో మెడికల్ షాప్లో తీసుకెళ్ళి వాడతారు, తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వస్తారు, తీరా చూస్తే అది పోయి అక్కడే నిలబడి ఉంటుంది, అది పుండైపోద్ది, కార్నియల్ అల్సర్ అంటారు, దీనివల్ల కూడా కార్నియా డ్యామేజ్ అయిపోతుంది. ఇలాంటివన్నీ మన చేతులారా మనం చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా జాగ్రత్తలు తీసుకొని కళ్ళని జాగ్రత్త పరచుకోవడము, తర్వాత మనం కూడా డొనేట్ చేయడానికి ముందుకు రావడము, మనం డొనేట్ చేస్తున్నామన్న సంగతి మన ఇళ్లలో వాళ్ళందరికీ చెప్పి పెట్టడము.
1: డాక్టర్ గారు, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉంటారు కదా, మీకు ఖాళీ సమయం అంటూ దొరుకుతుందా? ఉంటే ఎలాంటి పాటలు వింటూ ఉంటారు మా శ్రోతల కోసం? ఏదైనా ఒక పాట
0: వింటుంటాము. పాత రోజుల నుంచి మెలోడీ సాంగ్స్, ఇళయరాజా మ్యూజిక్ అనేది కొంచెం ఇంట్రెస్టే కాబట్టి వాటిలో ఏదో ఒకటి మంచి సాంగ్.
1: ఇళయరాజా మ్యూజిక్, తప్పకుండా మేడం, మీకోసం అయితే వినిపిస్తాము.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
2: ఆకాశవాణి సింహపురి.

0: నేత్రదానం చేయాలని సూచిస్తూ ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి. ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. సమర్పణ ఆబిద్ హుసేన్. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా

0: ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు. హలో అభిరుచికి వెల్కమ్ అండి. మీరు కూడా హలో అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 0861233333100 నెంబర్కి కానీ, 0861233332 నెంబర్కి కానీ ఫోన్ చేయండి. మాట్లాడి మీకు నచ్చినటువంటి సాంగ్ని వినేద్దాము. సో ముందుగా మనం పరుగు సినిమాలోని సాంగ్ విందాము.

0: ఫస్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. మీకు కూడా చెప్పండి.
1: ఆత్మే మేడం సినిమా పేరు. ఊహల పల్లకులు అనే పాట ఉంటుంది మేడం. ఈ రోజు చాలా మంది పెళ్లిళ్ళు ఉన్నాయి మేడం. ఈ పాట నూతన వధురు వరుల అందరి కోసం మేడం. మా కుటుంబ సభ్యుల తరఫున, మీ తరఫున, మీకోసం వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
1: ఓకే.

0: రియల్ కపుల్ అలాగే రీల్ కపుల్ యాక్ట్ చేసినటువంటి మూవీలోని పాట విన్నాం. ఆమె శ్రీకాంత్ గారు అండ్ ఊహ గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: మీలాది నబి. శుభాకాంక్షలు మేడం మీకు.
0: మీకు కూడా అండి. థ్యాంక్ యూ.
1: ఓజీలో ఉండిపోయిలా ఉండిపోయిలా పాట.
0: ఓకే.
1: నమ్ముడు మొహమ్మద్ రఫీ, కొమ్మలపల్లి గోపినాథు, బేరమంట బాబు మేడం.
0: ఓకే అండి, వినిద్దాం. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: తమ్మల చర్ల గోపినాథ్, బుచ్చిరెడ్డిపాలెం మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, చెప్పండి. ఏ సినిమాలో పాట విందాము?
1: వసంతాలు విరిచే వేళ అనే పాట. నా మిత్రుడు, సాన స్నేహితుడు ఫాదర్ మాస మహమ్మద్ రఫీ జాకీరు టీవీ
0: చాలా. ఓకే అండి, మీ ఫ్రెండ్స్ అందరి కోసం వినేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కాలర్తో మాట్లాడదాం. హలో
5: హలో
4: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు ఎం శివయ్య, గంగరేపల గ్రామం, సుధాపురం మండలం అండి.
4: ఓకే.
5: నాకు ప్రేమలేఖ సినిమా నుంచి ఎవలవులాకు పులికని అనే సాంగ్ కావాలి మేడం.
4: ఓకే అండి, విందామా?
5: ఓకే మేడం. కోరుకున్న చోటలో మా పిల్లలు మహేష్, లోకేష్ మేడం.
4: ఓకే అండి, మీ పిల్లల కోసం సాంగ్ వచ్చేస్తుంది. సూపర్ సాంగ్.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచులు, ఇప్పటి వరకు ఫోన్ ద్వారా లిజినెస్ కోరినటువంటి సాంగ్స్ని విన్నాం కదా, ఇప్పుడు వాట్సాప్ ద్వారా వాళ్ళు కోరినటువంటి సాంగ్స్ని వినేద్దాం.

ఫస్ట్ మెసేజ్ అండి. హలో, శుభోదయం మేడం అంటున్నారు. శుభోదయం అండి మీకు కూడా. సింహపురి కేంద్రం నెల్లూరు వారికి నమస్తే. మేము నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, సుస్వర మరియు సుమధుర మా కుటుంబ సభ్యులు కోరుతున్న పాట పెద్ది సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. ఓకే అండి, పెద్ది సినిమాలోని సూపర్ సాంగ్ ఇప్పుడు వినేద్దాం. లేదా మీకు నచ్చిన పాట వినిపించండి మేడం, ధన్యవాదాలు అంటూ ఎంత ఛాన్స్ ఇచ్చారండి మాకు. లేదు, మీరు అడిగిన పెద్ద సినిమాలోని పాటే విందాం.

నెక్స్ట్ మెసేజ్ అండి. ఊసరవెల్లి సినిమాలోని పాట కావాలని. ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు వాళ్ళ గ్రామ ప్రజలు వినేద్దామా?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సింహరాశి సినిమాలోని పాట కావాలని ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి వినిద్దామా? వెరీ నైస్ సాంగ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నెక్స్ట్ మెసేజ్ అండి. కబడ్డీ కబడ్డీ సినిమాలోని పాట కావాలి అని సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి నుంచి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మన కోసం చాలా మెసేజెస్ వచ్చాయండి. గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచి, వాల్తేర్ వీరయ్య సినిమాలోని పాట కావాలి అని కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్ కోరుతున్నారు. ఓకే అండి, ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయన్నాను కదా, చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ మేడం. ఓకే, రావోయి చందమామ సినిమాలోని పాట కావాలంటున్నారు. నైస్ సాంగ్ అండి, బట్ ఓకే చూద్దాం. సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగూర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత. హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి గుడ్ మార్నింగ్. డాడీ సినిమా ఓకే కాదు. లంకేశ్వరుడు చిత్రంలోని పాట కావాలంటూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఫ్యామిలీ మెంబర్స్. హలో మేడం, మా కోసం కార్తీక దీపం నుంచి పాట కావాలి అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీ దేవిపల్లి నుంచి శ్రీనివాసరావు పద్మ. ఓకే, వసంతం నుంచి ఈ పాట కావాలి అంటున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మూతిబాయి. ఓకే, పెళ్లి రోజు మూవీ నుంచి పాట కావాలి అంటూ ఉన్నారు. నెల్లూరు నవాబ్పేట నుంచి కృష్ణమూర్తి కోరుకున్న శ్రోత మౌనిక. గుడ్ మార్నింగ్, మా కోసం సంకీర్తన చిత్రంలోని పాట కావాలి అని సుధాకర్ కోరుతున్నారు. మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా ఆవిడకు నివాళి. రైతు కుటుంబం సినిమాలోని పాట కావాలి అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త కోరుతున్నారు. ఓకే, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచికి, మా కోసం పరుగు సినిమాలోని పాట కావాలి అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి కోరుతున్నారు. మా కుటుంబ సభ్యులందరి కోసం ఏదైనా స్నేహానికి సంబంధించిన పాట అంటూ ఉన్నారు. కాజీపేట మండలం తారాపల్లి నుంచి బుచ్చయ్య కోరుతున్నారు. ఓకే, హాయ్ గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా అంటున్నారు. బాగున్నానండి, పాసిబుల్ అయితే ఈ పాట ప్లే చేయండి అంటూ ఉన్నారు. ఏ పాట? మనశంకర వరప్రసాద్ సినిమాలో నుంచా? ఓకే, ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం. హలో శుభోదయం, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్. ఓకే ఓకే, ఆల్రెడీ ప్లేడ్ అండి పాట. గుడ్ మార్నింగ్ మేడం, నువ్వే నువ్వే సినిమాలోని పాట కావాలి అని రాజేష్ ఖన్నా, చిన్న, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి. వాహ్, ఏం పాటలండి అసలు ఇవ్వాలి నాకు అనిపిస్తుంది. హలో అభిరుచి, వాట్సాప్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండి పాటలన్నీ ప్లే చేసేయాలి అని. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఒక మంచి పాట, జయలక్ష్మి బెంగళూరు నుంచి రాస్తున్నారు. ఓకే, నమస్తే, శుభోదయం. కొదమసింహం సినిమాలోని పాట అంటున్నారు. రేడియో అభిమాని సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. గుడ్ మార్నింగ్ మేడం, వింటున్నాము ప్రోగ్రామ్స్ అన్నీ. ఖైదీ సినిమాలోని పాట అంటున్నారు. లక్ష్మమ్మ కిషోర్, గనగాలు విలేజ్ నుంచి. ఓకే, హలో అభిరుచి, గులెబ్బ కావాలి కదా సినిమాలో నుంచి పాట. బందిపోటు కూడానా? రెండు ఆప్షన్లు ఇచ్చారు నాకు. రేణుకాదేవి, పద్మ, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ, రాజన్న సిరిసిల్ల నుంచి. శుభోదయం అండి అంటున్నారు. మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి డోర్నాల రేణుక, వీళ్ళు చూడాలని ఉంది సినిమా. వాహ్, జీవిత చక్రం నుంచి పాట అడుగుతూ ఉన్నారు. ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద. గంగోత్రి చిత్రంలోని పాట అంటున్నారు. దామోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రావణుడే రాముడైతే అంటూ ఉన్నారు దామోజ్ వెంకటాచార్య. ఓహో, 2 నెంబర్ల నుంచా? కరకట్నం సినిమాలో నుంచి తుమ్మల్చర్ల గొప్పినాథ్ బుచ్చిరెడ్డిపాలెం. గుడ్ మార్నింగ్ బీకేఎస్ మేడం గారు, మీరు ప్రజెంట్ చేసిన ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ రా సాంగ్ సూపర్గా ఉంది మేడం. ఓకే, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ. అవునండి, 1 అవర్ కూడా సరిపోదు, బట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తారాలపల్లియా, ఓకే అండి, ఈరోజు షో బాగుంది, థ్యాంక్ యూ అంటున్నారు. ఓకే అండి, మన కొద్దిగానే టైం ఉంది, మేబీ 1 మినిట్, ఈలోపు కూడా కొద్దిగానే బిట్ వినేద్దాం సాంగ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సూపర్ పాటలు అండ్ మాటలు ప్రోగ్రామ్స్ విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే ఉంటుంది, విని ఆనందించండి. నేను కావ్యశ్రీ.

ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు,

పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ది లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ది, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిచియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వార్డోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్దిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మై భారత్ ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000 పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మనసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిస్తామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను,
పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధారామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ది అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా 2 ఏడాది విశాఖ దేశంలోనే 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్టణాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్యదేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ది ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ది, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలటినర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్ మెనీ ఫెయిత్స్ వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్ లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్ లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్ లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ లో సభ్యదేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్

0: ప్రియ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్ లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS Summit. BRICS Friendship Cycling is organized. Every BRICS delegates participated. Cycling is one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1,800 city is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్ లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి విజన్ ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకో సిస్టమ్ ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారాస్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకొని పోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యత కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే దీని మొదటి ఎడిషన్ కు రాజస్థాన్ లోని ఉదయపూర్ ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికను అందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ది, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి

మనమైతే ఉన్నాం హర్వీళ్ళు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకైతే ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మరి ఆన్సర్స్ అయితే చాలా తక్కువ మంది పంపించారు. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు జూమా లెపర్డ్ గెక్కో అని అరుదైన బల్లి జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు? దీని గురించే మనం జోరుగా హుషారుగాలో మాట్లాడుకున్నాం. మరి ఆ రాష్ట్రం ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి అని చెప్పాను. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సీ విజయ పంపించారు. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి వీళ్ళందరూ కూడా పంపించారనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ అలాగే శేషాద్రి రాజవరం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు, ఓకే మీరు ఆలోచిస్తూ ఉండండి, క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడిగాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, దేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, అందరికీ శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు అనమాట, ఇప్పుడే వింటున్నా అంటున్నారు, క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు ఏం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాన్ జైనుద్దీన్. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. సరే ఏం పర్లేదు, మరి ఇంతకీ అది ఎక్కడ శాస్త్రవేత్తలు దాన్ని కనిపెట్టారు గుర్తించారు అంటే కనుక, బీహార్ రాష్ట్రంలో అనమాట. ఇందాకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా, సో దీని పేరు కూడా వెరైటీగా ఉంది అని చెప్పుకున్నాం. సో ఎక్కడ గుర్తించారు అంటే బీహార్, బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చాలా తక్కువ మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తే మేము ఆలోచించుకుంటూ ఉంటాము అనే కదా మీరు అనుకుంటూ ఉన్నారు. సరే అడిగేస్తా, అది కూడా చాలా సింపుల్ క్వశ్చన్.

ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు? ఇదే క్వశ్చన్. ఇంకా దాన్ని వదిలేసేయండి. ఆ జూమా లెపర్డ్ గెక్కో అనే గెక్కో, యాక్చువల్లీ జూమా లెపర్డ్ గెక్కో, ఆ క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా, సో దీనికి ఆన్సర్ పంపించండి. ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. మరి దానికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0662438114 ఈ నెంబర్ కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వినాలి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. మరి ఇందాకే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. చాలా మంది మెసేజ్లు అయితే పంపించేసేసారు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, ఎంతకి ఎవరు పంపించారు అంటే కనుక అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించేశారనమాట. కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా టైలర్ రమేష్ వీళ్ళందరూ వెంకటాచలపతి పంపించారనమాట. ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయవాడ నుంచి నందు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శేషాద్రి గారు రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. ఆన్సర్ కూడా ఆలోచించొచ్చు కదా. ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి పంపించారనమాట. ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మురళి గారు పంపించారు హాయ్ అంటూ. ఆన్సర్ కూడా ఆలోచించాల్సింది వచ్చేసేది. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగలక్ష్మి నందివెలుగు నుంచి అనమాట గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామ్ ప్రసాద్ గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏ సుకన్య అనమాట గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే మేడం ఎలా ఉన్నారు అంటూ మెసేజ్ చేశారనమాట. గుడ్ మార్నింగ్ చెప్తూ రాజశేఖర్ రాజు గారు మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ శ్రీపాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి? జూన్ 1. సో ఆల్మోస్ట్ ఎవరు ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు బింబిసారా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా అందరి కోసం. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఒంబుడ్స్మెన్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ప్రేమ అనేది అన్ని కాలాల్లోనూ లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఈ కోట్ చెప్పింది ఎవరు? అదే అన్నమాట క్వశ్చన్. ఈ రోజు ప్రోగ్రామ్ వినుంటే దీనికి కూడా మీరు ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేస్తారు. ప్రేమ అనేది అన్ని కాలాల్లో లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఈ కోట్ చెప్పింది ఎవరు? అదే క్వశ్చన్. మీరు అడగకుండా క్వశ్చన్ 2 సార్లు అడిగేశా, మరి మీరేం చేయాలి? దీనికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662

మనమైతే ఉన్నాం హార్విల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వెనట్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు అంటే అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, శేషాద్రి రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, మెర్సి విజయ, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి వీళ్ళందరూ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ నాకు ఆన్సర్ తెలియదు అంటున్నారు. అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు, నేను ఎలాగో ఆన్సర్ లాస్ట్ లో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచారిలో టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆధునిక

నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే భాస్కర్ గారు బెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి నేను అడిగిన క్వశ్చన్ కి ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఇంతకీ ప్రేమ అనేది అన్ని కాలాల్లో లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ కోట్ చెప్పింది ఎవరు అంటే మీరందరూ పంపించింది అనమాట, మదర్ థెరీసా. మరి ఇవాళ హర్వీలు ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. సో మళ్ళీ ఎప్పుడు చెప్పేది అనమాట, ప్రసన్న వచ్చేంత వరకు అని అప్పుడే చెప్పను. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ గా 10:45 ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంది. సో అది కూడా వినేసిన తర్వాత అప్పుడు సైనింగ్ ఆఫ్ చెప్తా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం హరివిల్లు ప్రోగ్రామ్ కి మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ మూవీ నుంచి ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ సాంగ్.

0: ఇప్పుడు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064747.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, షుగర్ సమస్యతో బాధపడేటువంటి వారు ఇన్సులిన్ అనగానే అసలు ఆ మాట వినగానే భయపడిపోతారు. అమ్మో, ఇంకా ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే ఇది ఇంకా ఆఖరి దశ, ఇంకా అయిపోయినట్టే అంతా అని చెప్పి ఇలాంటి అభిప్రాయాలు, అపోహలు చాలా వింటుంటాం డాక్టర్ గారు. అసలు చెప్పండి డాక్టర్ ఫణికుమార్ గారు, ఇన్సులిన్ అనేది అసలు ఎప్పుడు ఇవ్వాలండి?
3: నమస్తే అండి. సో మనము డయాబెటీస్ టాపిక్స్ మనం

డిస్కషన్ లో భాగంగా మనం ఈ రోజు ఇన్సులిన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుందండి. ఏ పర్సన్ అయినా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది అవసరం. బాడీలో ఉండే ప్రతి అవయవానికి అందించడానికి ఉండే బ్రిడ్జ్ ఇన్సులిన్ హార్మోన్. సో ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి లేని వాళ్ళకే డయాబెటీస్ అనే వ్యాధి, డయాబెటీస్ అనే డిసార్డర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలిసిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఇంట్లో పేరెంట్స్ ఎవరికో ఉన్నట్టు వాళ్ళకి డయాబెటీస్ ట్రీట్మెంట్ లో ఇన్సులిన్ అనేది ఒక భాగంగా అవగాహన ఉంది, అంతవరకు కరెక్టే. సో అసలు ఇన్సులిన్ ఎవరెవరికి వాడాలో నేను క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డయాబెటిక్స్ లో రెండు రకాలు, టైప్ 1, టైప్ 2, ఆర్ ఎల్స్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే టైప్ 1 అనే పేషెంట్స్ లో ఏంటంటే అది చిన్న వయసులో వచ్చే షుగర్, ఎక్కువ శాతం చిన్న వయసులోనే వస్తుంది. వీళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లోపిస్తుంది కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ మీదే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇన్సులిన్ ఇవ్వకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ లేక ఇన్సులిన్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటిక్స్, ఎవరైనా సరే ఇనీషియల్ గా టాబ్లెట్స్ తో కంట్రోల్లో ఉండి ఇంకా మాక్సిమం టాబ్లెట్స్ ఇవ్వాల్సిన డోస్ మించి ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఒక లిమిట్స్, మాకున్న రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదన్నా ఒక టాబ్లెట్ ఉన్నప్పుడు దానికి ఎంత మోతాదు వరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వాలి. అంత వాడిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడము, వాళ్ళ HbA1c కంట్రోల్లో లేకపోతే మనం వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైజ్ టాబ్లెట్స్ తో పాటు, అంటే రెండు రకాల ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ లో స్టార్టింగ్ లో కొద్దిగానే రిక్వైర్మెంట్ ఉంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక పూట టాబ్లెట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే టాబ్లెట్స్ తగ్గి చేసి రెండు పూటల ఇన్సులిన్ జరుగుతుంది. సో బేసికల్ గా ఏంటంటే ఒక పేషెంట్ కి, టైప్ 2 పేషెంట్ కి టాబ్లెట్స్, ఆహార నియమాలు పాటిస్తూ, కఠిన పథ్యం పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మందులు వాడుతున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వకపోతే మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఇన్సులిన్ అనే భయం పక్కన పెట్టేస్తే ఆ పేషెంట్ కి రాబోయే రోజుల్లో వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ట్రిక్ట్ గా అతని HbA1c మెయింటైన్ చేయడానికి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్ గా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా మూడో రకం ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే డయాబెటీస్. అంటే నార్మల్ గా ఉండే పేషెంట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ డైట్ తో చూసి, అయినా కూడా డైట్ కంట్రోల్ చేసినా కూడా గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితే ఖచ్చితంగా సేఫెస్ట్ మెడిసిన్ ఇన్సులినే కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ కి, షుగర్ ఉన్న వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అప్పుడు మనం ఇన్సులిన్ వాడతామండి. ఆ 9 నెలలు తర్వాత పేషెంట్ కి షుగర్ ఉందో లేదో దాన్ని బట్టి మనం ఆపేయచ్చు, అది అంతవరకు ఓకే. ఇది మూడో రకం వచ్చేసి ఎటువంటి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే, కంప్లీట్ గా కంట్రోల్ ఉన్న అటువంటి పేషెంట్ అయినా సరే, అతనికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ సడన్ గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, టాబ్లెట్స్ నోటి ద్వారా ఇవ్వలేని పరిస్థితిలో, తర్వాత హార్ట్ అటాక్, బ్రెయిన్ ఏదో ఇష్యూస్ అయినప్పుడు షుగర్ విపరీతంగా ఫ్లక్చుయేట్, మొన్నటి వరకు కంట్రోల్ ఉన్న షుగర్ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు, అలాంటి వాళ్ళకి టెంపరీగా ఒక 1 నెల 2 నెలలు ఇన్సులిన్ వాడడం జరుగుతుంటుంది. ఇకపోతే మూడోది వచ్చేసి ఇతరత్ర కారణాల వల్ల సరే, ముందు షుగర్ కంట్రోల్ లేక, బీపీ కంట్రోల్ లేక, కిడ్నీ వ్యాధి ఉండి కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ బాగా ఉన్నట్టు వాళ్ళు, వాళ్ళకి టాబ్లెట్స్ లో ఆప్షన్స్, అంటే టాబ్లెట్ పరంగా షుగర్ ట్రీట్మెంట్ కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ వాడే అవసరం ఉందండి. ఇంకా ఇవి కాకుండా బాగా ఇన్ఫెక్షన్స్ ఉండే పేషెంట్స్ కి, లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి కూడా, లేకపోతే కొన్ని రకాల టీబీ మందులు వాడుతున్నప్పుడు, ఆ టీబీ మందులు ఖచ్చితంగా వేసుకున్నప్పుడు ఆ టాలరేట్ చేయలేని పరిస్థితిలో టెంపరీగా టీబీ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమైన అపోహ పబ్లిక్ ఏంటంటే ఇన్సులిన్ వాడితే అది అలవాటు అయిపోతుంది అనేది, అది చాలా రాంగ్. అసలు ఎవరికైతే అవసరం అవుతుందో అది ఇవ్వనప్పుడు జరగబోయే సైడ్ ఎఫెక్ట్స్ నివారించడానికి మాత్రమే ఇన్సులిన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేది అలవాటు అవ్వడం అనేది అతిపెద్ద అపోహ. అంటే చాలా మంది దాన్ని అలా అర్థం చేసుకున్నారు, అంటే ఇన్సులిన్ ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్, ఆ ఫైనల్ స్టేజ్ అనేది, అది రాంగ్ అండి. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో అవసరం బట్టి మనం ఒక ఫిజిషియన్ గా డాక్టర్ డిసైడ్ చేసి ఇది ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్జరీ తర్వాత ఇట్లా టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి కొన్ని రకాల డయాబెటిక్ కీటోఅసిరోసిస్ అని, అది ఎక్కువగా టైప్ 1 వాళ్ళలో వస్తుంది, లేకపోతే టైప్ 2 వాళ్ళల్లో కూడా డయాబెటిక్ కీటోసిస్, కీటో అసిరోసిస్ లాంటి సందర్భాల్లో కూడా టెంపరీగా కొన్ని రోజులు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఇంతవరకు ఇన్సులిన్ గురించి నేను చెప్పదలుచుకుంటున్నానండి. కాకపోతే మనం చూస్తున్న పేషెంట్స్ లో చాలా మందికి ఇన్సులిన్ అనగానే ఆ సూది భయం వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద ఉండే అపోహల వల్ల కావచ్చు, ఇన్సులిన్ అనేది చాలా, ఇన్సులిన్ అనే పదం వాడగానే వాళ్ళు కొంచెం దానికి నెగిటివ్ గా తీసుకునే

0: అవకాశం కాబట్టి అది మన అవేర్నెస్ తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉందండి.
1: డాక్టర్ ఆర్ఎల్ పని కుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఏదో అంటున్నారండి ఇన్సులిన్ కు సంబంధించి ఏదో కొన్ని రకాల సీసాలు ఏదో ఉంటాయట, ఆ సీసాల్లో ఇన్సులిన్ ఏదో వాడాలని చెప్పి డాక్టర్లు చెబుతుంటారు. అవి వాడే విషయంలో కొన్ని అపోహలు కన్ఫ్యూజన్లు ఉన్నాయి, మరీ ముఖ్యంగా గ్రామీణ వాసుల కోసం. అసలు ఈ ఇన్సులిన్ బాటిల్స్ అనేవి సీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వాడాలి, కూలంకషంగా చెప్పండి.
0: సార్ ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అందరూ అంటే ఇన్సులిన్ వాడేవారు మీ ఇంట్లో ఎవరన్నా సరే పేరెంట్స్ కానీ ఇన్సులిన్ వాడేవారు వాళ్ళకి నేను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒక చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ చెప్పచ్చు. బేసికల్ గా ఇన్సులిన్ అనేది మనకి 2 రూపాయలే వస్తుందండి, బాటిల్ రూపంలోను పెన్ను రూపంలోనూ వస్తుంది. సో పెన్ను రూపంలో కూడా వాడే వాళ్ళు ఉంటారు, కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి బాటిల్ రూపంలో వాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెన్ను రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే, బాటిల్ రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే. కాకపోతే పెన్ను కొద్దిగా నొప్పి తక్కువగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి పెన్నుకి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అదే ఇన్సులిన్. అదే బాటిల్ రూపం గురించి మనం మాట్లాడదాం. పెన్ రూపంలో వాడే వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేదండి. కాకపోతే ఏంటంటే నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో గమనించిన దాంట్లో చూసింది ఏంటంటే పెన్ను వాడే వాళ్ళని ఏవైనా సరే ఫస్ట్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తారు, అంటే ఇలా వాడుకోవాలి ఎక్కడెక్కడ చేసుకోవాలనేది. సైట్ రొటేషన్ అంటే పద్దాక ఒకటే పాయింట్ లో చేయకుండా పాయింట్స్ ఎలా మార్చాలనేది నేను వేరే టాపిక్ లో చెప్తాను. బేసికల్ గా పెన్ను ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, కానీ బాటిల్ వాడే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ అయినా సరే అతిపెద్ద అపోహ ఏంటంటే బాటిల్స్ లో మనకి మార్కెట్ లో 2 రకాల ఇన్సులిన్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 2 రకాల బాటిల్స్ డిఫరెంట్ పవర్ అని చాలా మంది అపోహ పడుతున్నారు. సో నేను వివరంగా చెప్పేస్తాను. ఇన్సులిన్ మనకి మార్కెట్ లో మన ఇండియాలో 2 రకాల బాటిల్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఒకటి, తర్వాత రెండోది వచ్చేసి 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ కాన్సన్ట్రేషన్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ కి మనం డాక్టర్ గారు మందులు రాసినప్పుడు క్లియర్ గా షార్ట్ కొంచెం డోసులు అవసరమైనప్పుడు 40 బాటిలే రాస్తారు. కొంతమందికి తక్కువ డోసు అవసరం అవుతుంది, రోజు 5 పాయింట్లు 6 పాయింట్లు అలా ఉన్నప్పుడు 40 యూనిట్ల బాటిల్ రాస్తారు. కొంతమందికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి బాటిల్స్ అనేది డాక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుతుంటది. సో ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు మీరు వాడే బాటిల్ ఒకసారి గమనిస్తే దానిపైన కాన్సన్ట్రేషన్ రాసి ఉంటుంది 40 IU, అంటే 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ లేదా 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ ఉండే బాటిల్ కి 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ సూది మాత్రమే వాడాలి, అలాగే 100 యూనిట్ల బాటిల్ కి 100 యూనిట్ల సూది సపరేట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఏ రకమైన బాటిల్ కి ఆ రకమైన సూదే వాడాలి. సో మా ఎక్స్పీరియన్స్ లో మాకు అంటే నెలకు ఒక్కళ్ళిద్దరు షేర్ చేసే ఎక్స్పీరియన్సెస్ లో ఏమవుతుందంటే ఈ బాటిల్స్ కి సూదులకి మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఐదర్ 2 జరగచ్చు. ఒకటి షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది బాటిల్ సూది మారితే, లేదా షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవారు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన బాటిల్ వాడుతున్నారో చూసుకుని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో బాటిల్ ఉన్నప్పుడు అయితే కనుక మీరు 40 యూనిట్లు పర్ ఎంఎల్ బాటిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా 40 యూనిట్లు పర్ ఎంఎల్ సూది మాత్రమే వాడాలి, అలాగే 100 యూనిట్ పర్ ఎంఎల్ బాటిల్ వాడేవాళ్ళు 100 యూనిట్ పర్ ఎంఎల్ సూది మాత్రమే వాడాలి. ఇక్కడ చిన్న అవగాహన లోపం వల్ల బాటిల్ ఒక రకం సూది ఒక రకం ఉండడం వల్ల వాడాల్సిన డోస్ కంటే ఐదర్ ఎక్కువ యూనిట్స్ బాడీలోకి వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మనం పేషెంట్ చేసుకున్న దానికంటే తక్కువ యూనిట్స్ వెళ్ళి షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను చూసిన పేషెంట్ ఏం చేశారంటే ఆవిడ నొప్పి తక్కువగా ఉందని చెప్పి 100 యూనిట్ల సిరంజ్ వాడుతున్నారు, అమౌంట్ తక్కువ ఉందని చెప్పి ఈ బాటిల్ వాడారు. సో దీనివల్ల ఆవిడ షుగర్ కి బాగా పెరిగిపోయింది 2 నెలల నుంచి. అది ఎందుకు పెరిగిందని అన్ని గమనించిన తర్వాత ఆవిడ పాయింట్లు కరెక్ట్ గా వేస్తున్నారు, మందు కరెక్ట్ గా వేస్తున్నారు, కానీ ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పి కొంచెం ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే బాటిల్ సిరంజ్ మిస్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ 100 యూనిట్ల బాటిల్ పవర్ ఎక్కువ కదా, 40 యూనిట్ల బాటిల్ పవర్ తక్కువ కదా అన్నారు. ఎందుకు అట్లా అనుకున్నారమ్మా అంటే 100 యూనిట్ల బాటిల్ రేట్ ఎక్కువ ఉందండి, 40 యూనిట్ల బాటిల్ రేట్ తక్కువ ఉంది అందుకనే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 40 యూనిట్ల బాటిల్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 40 యూనిట్లు పర్ ఎంఎల్ అంటే 10 బాటిల్ అయినా 10 ఎంఎల్ఏ ఉంటుంది, అంటే 10 మిల్లీలీటర్లే ఇస్తాడు. సో 40 యూనిట్లు పర్ ఎంఎల్ అండ్ ఇంటూ 10 ఎంఎల్ అంటే 400 యూనిట్లు వచ్చినప్పుడు అది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఏంటంటే కొంచెం 500 450 ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే అది కొంచెం పవర్ ఎక్కువ ఇన్సులిన్, ఇది పవర్ తక్కువ ఇన్సులిన్ అనుకుంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇన్సులిన్ అనేది మనం ఎప్పుడు యూనిట్స్ ప్రకారమే మనం ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు ఏ బాటిల్ అయినా సరే వాడచ్చు.

0: బాటిల్ వాడేటప్పుడు మాత్రం సోదులు మాత్రం అటు ఇటుగా చేసుకోకుండా వాడితేనే మీకు దానివల్ల కరెక్ట్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఒకటి. రెండు వచ్చేసి ఈ సపోజ్ ఎగ్జాంపుల్ 40 యూనిట్ల బాటిల్లో 10 పాయింట్లు వాడే పేషెంట్ 40 యూనిట్ల బాటిల్ పెట్టుకుని 100 యూనిట్ల సూదితో కనుక 40 యూనిట్ల బాటిల్ చేసుకుంటే అతని బాడీలోకి 10 పాయింట్లు వెళ్లకుండా 4-5 పాయింట్లు మాత్రమే వెళ్తుంది. దీనివల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకో విధంగా 100 యూనిట్ల బాటిల్ పేషెంట్ దగ్గర ఉండి కన్ఫ్యూజ్ అయ్యి పాపం తెలియక 40 యూనిట్ సిరంజ్ తో కనుక చేసుకుంటే 10 యూనిట్లు చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఎక్కువ వెళ్లే అవకాశం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాటిల్ ఏ రకం వాడుతున్నారు, ఆ బాటిల్ మీద అంకె ఎంత ఉంది, 40 యూనిట్స్ పర్ ఎంఎల్, 100 యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది చూసుకుని దానికి తగ్గ సూది మాత్రమే వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ప్రణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇంతవరకు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్, డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి మార్నింగ్ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఎప్పుడు చెప్పేది అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, బోల్డ్ అన్ని మాటలు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి. మరి ఆర్జీ ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి ఆర్జీ ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 840 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖపట్నం నగర పరిధిలో లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో 35 కోట్ల రూపాయలతో 50 కొత్త పార్కులు అభివృద్ది చేసేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 4.40 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణానికి

నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక నుంచి తన పరిధిలో తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట సమాచార కమిషనర్ గాజుల ఆదన్న తెలిపారు. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఉత్తర్వులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నిన్న ఒక ప్రకటనలో వివరించారు. భారత్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన యంత్రాలు విడిభాగాలకు తప్పనిసరి అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ నుంచి హైటెక్ రంగ సంస్థలకు మినహాయించి ఇచ్చే నియమావళిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరవజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం వెల్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేటు చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోల సమయం చూస్తే 11:06. మరి ఈ సమయంలో మనమంతా సినిమా కబుర్ల గురించి ముచ్చటించుకుంటుంటాం కదా, మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. మీకోసం మన సినిమా వర్గాలన్నిటినీ జల్లడ పెట్టేసి మరి ఎన్నో కబుర్లు తీసుకొచ్చాను, మీకు వాటన్నిటి గురించి చెప్పేస్తాను. అందుకంటే ముందు ఒక మంచి చిక్కరి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ ని. మరి మీకోసం వచ్చేస్తుంది పెద్ద మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో. మరి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక భయ్యా మామూలు విషయం కాదు, బ్లాస్టింగ్ విషయమే చెప్పచ్చు. ఎందుకు ఈ మ్యాటర్ ఏంటంటే, హనుమాన్ అంటూ మన ఇండియన్ స్క్రీన్ మొత్తాన్ని షేక్ చేసేశారు ఈ మూవీతో. ఇప్పుడు జై హనుమాన్ అంటూ మళ్లీ అభిమానులను అలరించడం కోసం సిద్ధమైపోతుంది ఈ టీం. ఈ మూవీ కోసం రిషబ్ షెట్టి హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా ఈ కాంబోలో రాబోతున్న ఈ మూవీ గురించి అయితే కనుక ఆల్రెడీ మనందరికీ ఎప్పటికప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఇంతవరకు బయటకు చెప్పకుండా మూవీ టీం ఒక సస్పెన్స్ అయితే కనుక క్రియేట్ చేస్తుందట. అసలు విషయం బయటికి రానివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ ఈ విషయం కూడా నిజమైతే కనుక భయ్యా, ఇంతకి విషయం ఏంటంటారా చెప్తాను భయ్యా, ఈ మూవీ కోసం ఒక లెజెండరీ స్టార్ హీరో గారిని ఏఐ ద్వారా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయిస్తున్నారని సినిమా వర్గాల్లో వినిపిస్తున్న వినికిడి. ఇది కనుక నిజమైతే మామూలుగా ఉండదు భయ్యా. అసలు ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ లెజెండరీ అంటారా, అసలు ఆ విషయాన్నే బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. ఏదేమైనా కానీ భయ్యా, సినిమా తెర మీద అందులోనూ మన ఇండియన్ సూపర్ స్టార్ స్టోరీస్ అనేటువంటి జై హనుమాన్ స్టోరీతో వస్తే ఉంటుంది భయ్యా. ఏ క్యారెక్టర్ అయినా ఎలా వచ్చినా కానీ దానికి పూనకాలైతే కనుక పక్క ఖాయం భయ్యా. చూద్దాం సినిమా థియేటర్లో ఆ సినిమాలు కూడా చూసి ఆనందిద్దాం. అతను మన సంగతి. మరి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా నుంచి సాంగ్ వింటే కూడా చాలా బాగుంటుంది కదా, అందుకే మీకోసం హనుమాన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: త్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నర కేసరి కేసరి కుల సతి కడుపు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో మీడియా ఫ్రెండ్స్, మీరు తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సినిమా కబుర్లలో ఇప్పుడు చెప్పబోయే విషయం భయ్యా చాలా మంచి విషయం భయ్యా, బట్ ఏది ఫిక్స్ అయినా కానీ క్యాకో క్యా

వీటికి మ్యాటర్ ఏంటంటే ఎన్బికే 111111 డైరెక్టర్ గోపీచంద్, ఈ కాంబినేషన్ లో ఆల్రెడీ వీరనరసింహారెడ్డి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ మరొక సంచలనంతో రాబోతున్నారు ఈ కాంబో, అదే మన ఎన్బికి 111111. ఇంతకీ ఈ సినిమా స్టోరీ కోసం దాదా లేదా గాడ్ అనే టైటిల్స్ ని చెక్ చేస్తున్నారట. మరి ఈ రెండు టైటిల్స్ లో ఏది పెట్టినా గానీ భయ్యా సినిమా స్టోరీకి తగ్గట్టు మన బాలయ్య బాబు గారిని తెర మీద చూస్తే ఉంటుంది. ప్రతి ఒక్కడు జై బాలయ్య అనాల్సిందే, మరి మామూలుగా ఉండదు కదా. మరి ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది భయ్యా ఆహా ఏముంది అని, అలాగే ఉంటుంది, ఏం తగ్గదు భయ్యా, అదని మన సంగతి. మరి అందుకే ఈ సినిమా టైటిల్స్ లో ఏది ఫిక్స్ అయినా కానీ మనం పండగ చేసుకోవడానికి సిద్ధపడదాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి సెలబ్రేషన్స్ అన్ని, మరి బాలయ్య బాబు అభిమానులంటే ఆ మాత్రం ఉంటారు కదా, అదని మన సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతుంది డాక్ మహారాజ్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తారండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సినిమా కబుర్లలో మన ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అత్లీ ఈ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం రాక. ఆల్రెడీ ఈ మూవీ గురించి ఎన్నో విషయాలు బయటికి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే కనుక ఫిలిం సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో విలన్లుగా అందమైన హీరోయిన్లే నటిస్తున్నారట అని టాక్. ఈ మూవీ టీమ్ దీనిలాగే బాగా ఇంప్లిమెంట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ఈ మూవీలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనేది అయితే రాబోతుందట. మరి అది కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని టాక్. ఈ విషయం కనుక నిజమైతే భయ్యా, నార్మల్ గా అందమైన హీరోయిన్లని చక్కగా హీరోయిన్లుగా హీరో పక్కన పెడుతూ ఉంటారు, కానీ ఈ అందమైన హీరోయిన్లే విలన్ గా నటిస్తున్నారు అంటే ఆ తర్వాత రాబోయే ట్విస్ట్ అని అంటే ఇదేదో కొంచెం సంచలనంగానే ఉంది భయ్యా, కొత్తగా సరికొత్తగా ఉంది. ఇదంతా నిజమైతే ఒక రేంజ్ అయితే ఖాయం భయ్యా. చూద్దాం వెండి తెర మీద దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది ఎలా రాబోతుంది, అసలు ఇది నిజమా కాదా అన్న విషయాన్ని వెండి తెర మీద చూసి తెలుసుకుందాం, లేదా ట్రైల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అదన మన సంగతి. మరి ఇప్పుడైతే రాబోతున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేద్దాం. మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఇటీ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే చేయండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన అల్లర్ నరేష్ గారు తనదైన మార్క్ కామెడీతో మరొక కొత్త సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. అదే రంభ ఊర్వశి మేనక. మరి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే భయ్యా, ఇంతవరకు మన అల్లరోడ్ని చూసి ఏ రకంగా అయితే మనం ఎంజాయ్ చేశామో దానికి ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ మనకి అందించడం కోసం సిద్ధమైపోతున్నట్టు ఏదో ఎక్కడో అర్థమవుతుంది. ఏదేమైనా భయ్యా, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నిజంగానే అల్లర్ నరేష్ భయ్యాకి కాస్త మళ్ళీ గోల్డెన్ టైం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా మంచి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించేయాలని. మరి అందుకే ఇప్పుడు ఆయన నటించేటువంటి సినిమాల నుంచి ఈ సాంగ్స్ మీకోసం. ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమంతా సినిమా కబుర్లంటూ ఇంతవరకు వింటూ ఎంజాయ్ చేసాం కదా. మరిక నేనైతే ఈనాటి సినిమా కబుర్లకు బై బై చెప్పేసి సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనం కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలుసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పేదలు అనాథల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికెర వద్ద సుజ్లాన్ విండ్ ఎనర్జీ సుమారు 10,000 కోట్ల రూపాయలతో చేపట్టిన 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. రాష్ట పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం రాష్ట ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యుకే ప్రభుత్వ అధికారి చార్జ్ వాలియా ఒప్పందంపై సంతకాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800

800 టోల్ ఫ్రీ నంబర్ కు లేదా మై జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. కోచింగ్ సంస్థల నియంత్రణ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న కోచింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఫిల్మ్ సెలైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వెంబడియా ఫ్రెండ్స్ మీరు తాటియం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ సమయంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమాన్ని. మరి ముందుగా మీకోసం ఒక మంచి కూల్ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నా. ఈ పాట వినేసిన తర్వాత ఇక్కడున్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వస్తున్న ఈ సాంగ్ మీకోసం బలగం మూవీ నుంచి స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంకా వింటున్నారు, ఇక పొద్దు పొద్దు

వల్మడియా ఫ్రెండ్స్ మనం తాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మొన్న మధ్యన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాంపోయా. అసలే ట్రైన్ జర్నీ, అందులోనూ ఆ లొకేషన్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ దీనికోసమే చేస్తారు అన్న విషయం తెలిసి మరీ ప్లాన్ చేసుకున్నాం. వెళ్తుంటే దారిలో భయ్యా అసలు అసలు ఏళ్ళు, చక్కగా కొండల మధ్య నుంచి ప్రవాహంలో వస్తున్న వాటరు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగుందో భయ్యా. అది నీరా లేదంటే మంచా అన్న రేంజ్ లో ఉండేది. ఇంత మంచి లొకేషన్ పక్కన పెట్టుకొని ఎదురుగా మా ఫ్రెండ్ ఒకడు ఏం చేస్తాడు తెలుసా భయ్యా, అసలు సంవత్సరం నుంచి నిద్ర లేని ఒకలాగా ఓతగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంతకీ అలా ఎందుకయిందిరా అంటే ఆడికి కార్ కొలెప్సి అనేది ఉందట. ఈ కార్ కొలెప్సి అంటే ఏంటో తెలుసా భయ్యా, ఏమీ లేదు భయ్యా, జస్ట్ చాలా మందికి జర్నీ చేసేటప్పుడు అలా ఎక్కంగానే అది కారు అయినా బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా కానీ జర్నీ చేస్తున్నా మన ఫీలింగ్ వచ్చిందంటే చాలు వీళ్ళకి నిద్ర వచ్చేస్తుందంట. దాన్నే కార్ కొలెప్సి అంటారట. ఇది మనలో చాలా మందికి ఉంటూ ఉంటుంది, కాకపోతే తెలియనట్టు ఉంటాం, అదే మన ప్రత్యేకత అదనమాట సంగతి. మరి ఈ కార్ కొలెప్స్ అనేది మనకేమైనా ఉండాలి లేదని చెక్ చేసుకుందాం, జర్నీ చేసినప్పుడు జాగ్రత్త పడదాం అదనమాట విషయం. మురిప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది వింటూ

0: ఎంజాయ్ చేస్తారండి. స్టేషన్ 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

ప్రేమ అనేది పేడలాడు, ఉండగా చూడితే గుబ్బెమ్మ అవుద్ది, నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది, గోడకేసి కొడితే మెడకవుద్ది. అంటే నా ఉద్దేశం

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు. గుణాలేంటో
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2223.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:26. మమున మీకు తెలిసే కార్యక్రమంలో వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా సింగ్జింగ్ అమేజింగ్ విషయాల గురించి, అలాంటి విషయమే ఇంకొకటి చెప్పేస్తా ఇప్పుడు మీకు. మన మెదడు అనేది ఎప్పుడు ఎంత చురుకుగా ఉంటే మన మానసిక ఉల్లాసం కూడా అంత రెట్టింపుగా ఉంటుంది. ఇది మాత్రమే కాదండోయ్, మనం బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మెదడు కనుక చురుకుగా ఉంటే మన బరువు

కూడా ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అర్థం కాలేదు కదా? ఏం లేదు భయ్య, చాలా సింపుల్ విషయం. మన మెదడు అనేది చురుకుగా ఉంటే కనుక అది రోజుకి 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేస్తుందట. మరి 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేయాలంటే మనం ఎన్ని యోగాసనాలు చేయాలి, ఎంతసేపు జాగింగ్ చేయాలి? ఒకసారి లెక్కేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మరి క్యాలరీలు తగ్గడానికి ఇది కూడా ఒక మంచి మార్గమే కదా. అందుకే అంటారు మెదడుకి ఎప్పుడు పదులు పెట్టాలి అని. అది ఇదేనేమో ఇందుకేనేమో అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం విన్నాక ఇంకొక మంచి పాట వింటే కూడా బాగుంటుంది కదా. అందుకే మీకోసం బంగారం నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వార్తలు వింటారు, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తల వివరంగా, ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను

ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్టేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్ఫూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం.

బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వనతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: विविध भारती एफ एम 101.3।
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday, only on Vivid Bharati FM 101.3.

అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటావు. మరి ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే కనుక కాస్త రియాలిటీకి దగ్గరగానే మనలో కూడా ఎక్కడో ఉందేమో అనిపించే విషయమే ఇది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే భయ్యా, షాపింగ్ చేసే వారిపైన ఈ మధ్యన ఒక చిన్న సర్వే చేశారట. ఆ సర్వే ప్రకారం డబ్బులు కట్టి వస్తువులు కొనేవారి కన్నా కార్డులు ఆన్లైన్ ద్వారా పేమెంట్లు చేసేవారి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. ఇది కొంచెం మనకి కూడా సంబంధించిన విషయం కదా భయ్యా. సో కాబట్టి జరంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో. ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా అదనమాట మ్యాటర్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. చూద్దాం ఇంకెన్నున్నాయో తెలుసుకుందాం. మరి లోపైతే మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ సహరీ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వల్మడియా ఫ్రెండ్స్, మీరు తాటికం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటావు. నేను కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత అవునా కాదా అనే డౌట్ అనుమానంలోనే ఉన్నాను. ఇంతకీ విషయం ఏంటి భయ్యా, ఇంగ్లీష్లో 1000 లోపు వచ్చే అంకెల్లో దేనిలో కూడా, అదే ఆ అంకెల స్పెల్లింగ్లలో దేనిలో కూడా ఏ అనే అక్షరం ఒక్కసారి కూడా రాదట. నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదా. మనకి ఎందుకు ఆలస్యం, డౌట్ ఉంటే 1 నుంచి 1000 దాకా వెంటనే 1, 2, 3, 4, 5 అని రాసేయండి. ఏ అనే అక్షరం ఎక్కడన్నా వస్తే నాకు చెప్పండి, ఎందుకంటే అది రాదు కదా అదని మన సంగతి. ఇది ఈనాట మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ఖేలో ఇండియా డైలాగు కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేతన్న సేవ పథకంపై రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో నమోదైన అభ్యంతరాలు, క్లెయిమ్లపై నిన్న పెనమలూరు మండలం గోసాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో నిర్వహించిన ప్రజా విచారణను కలెక్టర్ పర్యవేక్షించారు. కేరళ రాష్ట పేరును ఇకపై కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ నిన్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ పేరు మార్పు చట్టం 2026 ద్వారా లభించిన అధికారాలను వినియోగించుకుంటూ ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా 2026 ఆగస్టు 25ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్టంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశంలో ఈ రోజు నిర్వహించారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ దేశంలో ఓ చారిత్రాత్మక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీని వ్యాప్తి, ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని ఆయన పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు కోరారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఎంవీవే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వరల్డ్ మీడియా ఫ్రెండ్స్ ప్రింతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో సమయం చూస్తే 13:04 అంటే 1:04 అర్థం. సో ఈ టైంలో మనమంతా ధీర అంటూ వీరవనితల కార్యక్రమం గురించి మనం ఉమెన్ సంబంధించినటువంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాంటి ఎన్నో టిప్స్తో నేను సిద్ధంగా ఉన్నా. వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. మరిక ఏమాత్రం ఆలస్యం కాకుండా స్టార్ట్ చేద్దాం ఇన్నటమైన ఈ ధీర ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం కనుక ఒక మంచి సూపర్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం, ఆ తర్వాత మన టిప్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తానండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి ఫ్రెండ్స్, మీరు అంతా ఆతిథ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న దీరా ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, చాలా మంది మహిళలు కాసేపు అలా ఎండలోకి వెళ్లి వస్తే వారి ముఖంపై ట్యాన్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత చల్లటి పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి కాస్త మెల్లగా మర్దన చేస్తూ ఉంటే ఆ స్కిన్ ఇంప్రూవ్ అవుతుందట. మరి మన ఇంట్లో దొరికే చాలా చిన్న చిన్న వస్తువులే కదా, మేబీ ప్రయత్నిస్తే దాని ఇంపాక్ట్ బాగుంటుందేమో, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఇట్స్ బ్రైట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్తూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
2: సాగడానికి నీళ్లు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలు నేసి అక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్లకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
1: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

0: రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్దిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
1: ముఖ్యంగా ఈ వీడియో అనేవి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పనిచేస్తున్నటువంటి పంటలు అలాగే అటవీ పరిస్థితి అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకునేటట్టు వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధులు కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించారండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినవారు కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్టంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
2: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జులై, ఆగస్టు నెల 20, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం.

0: లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్ లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఎన్ జితేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్ మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన ముందు ధీర ఉమెన్స్ ప్రోగ్రామ్ లో మరో నెక్స్ట్ మీకు చెప్పబోతున్నటువంటి మరో బ్యూటీ టిప్. చాలా మంది మహిళల్లో ఫేస్ మీద కాస్త బ్లాక్ స్పాట్స్ కానీ లేదా బ్లాక్ మార్క్స్ కానీ బాగా ఉన్నాయి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు కాస్త

బంగాళాదుంప రసాన్ని గాని లేదా టమాటా రసాన్ని గాని ఓట్స్ పొడితో కలిపి వాటిని ముఖానికి అప్లై చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందంట. సో ఇది కూడా కాస్త ఈజీ స్టెప్ కదా, మేబీ కొంచెం బాగా చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా బాగుంది కదా అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ బాహుబలి నుంచి, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే చేయంటూ వివిధ భారతి FM 101.3.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీరా కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, చాలా మందిలో కాస్త హెయిర్ ఫాల్ అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇటువంటి వారు దానికోసం అనేక అనేక చిట్కాలు ఉపయోగిస్తూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఫలితంలోకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు కాస్త న్యాచురల్ చిట్కాలు పాటిస్తే కొంత మేలైతుందేమో. ఇంతకీ అదేమిటి అంటే, రాత్రంతా నానబెట్టిన మెంతులని పేస్ట్ చేసి అందులో కాస్తంత ఉల్లి రసాన్ని కలిపి ఇంకొంచెం అలోవీరా జెల్ని కూడా కలిపి దాన్ని కాస్త కుదులకు పట్టిస్తే చాలా వరకు ఆ హెయిర్ ఫాల్ సమస్య నుంచి తేరుకునే అవకాశం ఉంటుందట. చాలా న్యాచురల్ ప్రొడక్ట్సే కదా మనకి సహజంగా మనకి లభించేవి, మన ఇంటి పెరట్లో మన ఇంటి ముందు వెనకతర. సో ఈసారి ట్రై చేద్దాం, ఇదేమైనా ఇంకొంచెం బాగు చేస్తుందేమో దాన్ని, అదనమాట విషయం. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సెపరేట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్, ఫ్రమ్ ది మూవీ గల్లీ రౌడీ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా

0: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా ధీరా కార్యక్రమాన్ని వింటూ ఎంజాయ్ చేస్తావు. ఇదండి మరి ఈనాట మన ఈ ధీర, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. తర్వాత మనం కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
6: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
6: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆచరణ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం చూస్తే 2:33. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ నేను అడిగే ప్రశ్నలకి మీదైన రీతిలో ఇచ్చే జవాబులతో సిద్ధంగా ఉంటాం కదూ. మరి ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి నేను అడిగే ప్రశ్నలకి జవాబులు మీరు పంపించాలి అనుకుంటే మీ వాట్సాప్ నంబర్ నుంచి నేను అడిగిన ప్రశ్నకు మీకు తెలిసిన జవాబు, మీ పేరు, ఊరు జత కలిపి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు చెప్పింది రైట్ ఆ రాంగ్ నేను చెప్పేస్తాను. మరి ముందుగా మీకోసం అయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తున్నది. ఆ క్వశ్చన్ ఏమిటి అంటే, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని? ప్రశ్న మరొకసారి, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరని అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చేసేద్దాం. దేవీనగర్ సత్యనారాయణ గారు పంపించేశారు, విజయవాడ రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవడం మండలం నుంచి రైట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడల నుంచి రైట్ ఆన్సర్. కడప వినయ్, అన్వర్, ఆదిత్య, మధు, కిషోర్, నగేష్. ఓకే బ్రో, రైట్ ఆన్సర్. నెక్స్ట్, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు. నెక్స్ట్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాంలేకం అంటున్నారు. వలైకుం అస్సలాం అండి, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించేశారు రైట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. నెక్స్ట్, కలమందలపాడు గ్రామం నుండి కాసిన్ ముత్తుజావలి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణ మన్కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పొంగల్ గ్రామం నుండి అరవింద తులసి రాఘవేంద్ర అన్కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ అండి, వెల్కమ్ టు సందడి సందడి అంటూ బ్రహ్మయ్య గారు పంపించారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, బి మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. వివి రెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ తేజేశ్వరి శ్రీనివాసరావు, విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ. మీ ప్రశ్నకి మా జవాబు అండి అంటూ పంపించేశారు ముబీలా బియా శుభాకాంక్షలు గుంటూరు జిల్లా దాసపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతి అమ్మవారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్, ఎర్రమల సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం నుంచి పంపించేస్తానంటున్నారు రైట్ ఆన్సర్తో. కర్నూలు నుంచి ముజాఫర్ నగర్ నుండి రామ కార్తిక వెన్నెలవల్లి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. తదుపరి ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా. ఏ లుక్క, వావ్, సూపర్, అసలు ఎలా అనిపించిందండి అలాగా. నెక్స్ట్, హాయ్ సార్, హవ్ ఆర్ యూ, క్వశ్చన్ నేను వినలేదు సార్, రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి అంటూ. సింపుల్ భయ్యా, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని అంతే. మన వాళ్ళు దానికి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్, నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి అన్వర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ అంటూ. జరుపోదల బుజ్జయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, జైశ్వీ సీతా ప్రసన్న సమత రైట్ ఆన్సర్. అంత దుపరి ఎం నరేష్ మెర్సీ విజయా రోజా రైట్ ఆన్సర్. ముసాపేట నుంచి నాగార్జున లక్ష్మి ఫ్రం విడియం పేట రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి రైట్ ఆన్సర్. అంతకీ ఏంటా రైట్ ఆన్సర్ అంటే ఇంద్రధనస్సు రెయిన్బో. మాక్సిమం 99.99% పీపుల్ అంతా రైట్ ఆన్సర్ పంపించారు భయ్యా, అదని మనం చూద్దాం నెక్స్ట్ ప్రశ్నలు కూడా ఎలా చెప్తారో. ఓకే, మరి నెక్స్ట్ రాబోతున్న ప్రశ్న ఏమిటి అంటే, నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను,

కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు ఎందుకని. చూడగలవు ఏమిటది ప్రశ్న? మరొకసారి, నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు కేవలం చూడడం తప్ప. నేను ఎవరని? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్రంలోని 17 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 37.11 లక్షల కోట్ల రూపాయలు విలువైన 1775 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని గణాంక వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్టంలో సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్టంలోని ప్రతి చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలు చేయనున్నట్లు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణంలో జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్షల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీటి రామారావు అన్నారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా 20 తీవ్రంగా గాయపడ్డారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం

0: మాట్లాడడం నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీఫం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాత్సం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడే సందడిలో ఇందాకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు, కేవలం చూడగలవు మాత్రమే. నేను ఎవరిని అని మన మిత్రులు పంపించేశారు. వారు ఏమైనా పంపించారు, ఎవరో ఎక్కడి నుంచి పంపించేశారు చూసేద్దాం. దేవినగర్ విజయవాడ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ పెడన జోగానందలో కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దేవనూరు మజల చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాసిం ముతుజావలి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్దవాడ మండలం నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దుంతి అనంతవరం నుంచి, క్షమించారు అనంతపురం నుంచి. కళ్ళు కళ్ళు కళ్ళు కళ్ళు, వావ్ కన్సిడర్ చేయించు భయ్యా ఇది కూడా. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెటల నుంచి రైట్ ఆన్సర్. సేరుపల్లి గ్రామం నుంచి సుజాత గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి అంటూ రైట్ ఆన్సర్. సీను టైలర్స్ అయిరాల నుంచి రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా అంటూ పంపించేశారు కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. టైమ్ ఫ్యూచర్ ఫ్రమ్ ఫణి సత్యశ్రీ యూకే నుంచి అంటూ టైమ్ ఫ్యూచర్ హౌ భయ్యా. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గెడ్డం అంకయ్య, బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి జరుపోదుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. శ్వాస హార్ట్ బీట్ పల్స్ బీట్ బ్లడ్ ఫ్లో ఇన్ని ఉంటాయా భయ్యా? ఓకే. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్వ మండలం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మా జవాబు అంటున్నారు, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ అంటూ రైట్ ఆన్సర్తో. నా పేరు పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా నుంచి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే గారు, ఆన్సర్ ఇస్ అంటూ పంపించేశారు ఎర్రమల్లి సీతమ్మ లక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీధర్రావు శాంతి ఎస్టేట్ ఆధోని అంటూ రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అనుకుంటున్నాను అంటూ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసరావు విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేరళ వెంకటేశ్వర సుగుణరామ ప్రసాద్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఆకాశవాణి విజయవాడ వాళ్ళకి అంటూ పంపించేశారు మనకి. ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేశ్వర శ్యామల, ఇంకా వీరు మన ప్రశ్నకి సమాధానం పంపించలేదు, ఇప్పుడే ఆన్ చేశారట. ఓకే నెక్స్ట్ వినండి భయ్యా, పంపించేదురు కానీ. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ.

గద్వాల జిల్లా నుంచి అని పంపించేశారు జయన్న. మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రశ్నలకు మా ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ని. విజయ పరమేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మూని గ్రామం నుండి వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న కాలం అంటూ. ఓకే నెక్స్ట్ ముబీనా బీవీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం అనుమలు మోహన్ సుభద్ర అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ అనుకో ఫ్యామిలీ. చెప్పులు చెప్పులా, మనతో జీవితాంతం ఉంటావా భయ్యా? ఎలా ఉంటాయి భయ్యా ఇవి? ఎన్నోసార్లు ట్రై చేసిన ఒకటి లేదే. తదుపరి పంపించేశారు మరొకసారి రైట్ ఆన్సర్. అది మీరు పంపించిన వాటిలో రైట్ ఆన్సర్ కూడా ఉంది భయ్యో, అక్కడెక్కడో మూల దాక్కుని ఉంది. అదనమాట సంగతి. ఇంతకీ మన మిత్రులంతా పంపించిన రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ, షాడో. అవునండి, నీడ మనతో పాటు మన బతికినంతకాలం మన వెంటే ఉంటుంది, కానీ దాన్ని మనం చూడగలం కానీ పట్టుకోలేం కదా. అదనమాట సంగతి. ఓకే మరి నెక్స్ట్ మరొక ప్రశ్న. నేను ఎప్పుడూ ఆకాశంలో గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని? ప్రశ్న మరొకసారి. నేను ఎప్పుడూ ఆకాశంలో గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244314 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: నాలో నీకు నచ్చింది ఏంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో మరిందక్కడ ఒక ప్రశ్న అడిగిన కదా, గుర్తుందా? నేను ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండాను, నేను ఎవరిని అంటూ. మరి దానికి కానీ మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచి అంటే, రమేష్ దుంతి అనంతపురం నుంచి సన్ అంటూ, సన్ కాదు భయ్యా. నెక్స్ట్ దేవనూరు మధురా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు మేఘం, మేఘం కూడా కాదు భయ్యా. సత్యనారాయణ ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి, సూర్యుడు చంద్రుడు మేఘం అంటూ, ఇవి మాత్రమే కాదండి. నెక్స్ట్ పెడన జోగనంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మేఘం అంటూ, కాదుగా. కానూరు నుంచి తాతారావు గారు మేఘాలు అంటూ, లేదుగా భయ్యా. ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి మేఘము అంటూ, కాదుగా. నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుండి వెంకటేష్ హేమలత మేఘం అంటూ, కాదుగా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మేఘం అంటూ, కాదు భయ్యా. భాస్కర్ ఫ్రం పెడ్ర నుంచి మేఘం అంటూ, కాదుగా. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అనుకో ఫ్యామిలీ పొగ అంటూ, పొగ ఎక్కడో 20% తగులుతుంది భయ్యా, బట్ 80% రాంగ్ ఆన్సర్ అది. మేఘం అంటూ పంపించేశారు పొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగరి సంధ్య, రాంగ్ ఆన్సర్. తదుపరి దుమ్ము రాజేష్, దుమ్ము అంటూ పంపించేశారు రాజశేఖర రాజు బివినగర్ నెల్లూరు నుంచి. నెక్స్ట్ మేఘం ఆర్ సన్ అంటున్నారు, ఇట్స్ మీ రంజిత్ రెడ్డి.

లింగపురం నుంచి అంటూ, అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు మేఘం అంటూ, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి సమాధానం రైట్ ఆన్సర్. వావ్ సూపర్. నెక్స్ట్ మూవీనా బీవీ నగర్ నెల్లూరు నుంచి క్లౌడ్ అంటూ, కాదుగా ఎన్సి రెడ్డి అనంతపురం నుంచి క్లౌడ్ మేఘం అంటూ, కాదుగా హాయ్ సార్ అంటున్నారు. ఎర్రమని సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి శబ్దం రేడియో వేవ్ అంటున్నారు. శబ్దం ఓకే 50% తగులుతుందండి. నెక్స్ట్ మేఘం అంటున్నారు జరుపుతుల్లా బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మేఘం అంటున్నారు, కాదుగా మీ ప్రశ్నకు మా జవాబు అండి అంటున్నారు. ఏరోప్లేన్ అనుకుంటున్నాను అంటున్నారు. దాసరి పాండు నుండి శివరాజు రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ. నంద్యాల జిల్లా భానుముఖల నుండి ఎఫ్ఎం సర్దార్ మేఘం అంటున్నారు, కాదు భయ్యా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విడియంపేట నుంచి మేఘం అంటూ, కాదుగా నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ ఎం మురారి యశ్వర జానకి గారు ఒక్కడికి అన్సర్ చేయించండి మీరు పంపించిన దాంట్లో. నెక్స్ట్ భూలక్ష్మి వెల్లూరు నుంచి జవాబు అంటూ పంపించేశారు, కాదు రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి ఒక్కడికి అన్సర్ చేయొచ్చు భయ్యా. విజయ పరమేష్ గుంటకల్ నుంచి శాటిలైట్ అంటూ, శాటిలైట్ కాదుగా. గద్వాల జిల్లా జైన్న మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రశ్నకు మా ఆన్సర్ అంటున్నారు సూర్యుడు, రాంగ్ ఆన్సర్ జవాబు ఫ్యాన్ అంటున్నారు, కాదు. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం వర్ల శివయ్య అనుకో ఫ్యామిలీ మేఘం, రాంగ్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద తులసి రాఘవేంద్ర మేఘం అంటూ, కాదుగా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి క్లౌడ్ అంటూ, రాంగ్ ఆన్సర్. ముండ్రాయ్ గ్రామం అనుమల నుంచి మేఘం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ధనుంజయ్ గారు రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటున్నారు హై గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్ తో. తదుపరి పరమేశ్వర్ రెడ్డి గుంటకల్ నుంచి రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ కో ఫ్యామిలీ తలంపాడు నుంచి ఆకాశం అంటూ, కాదండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి విమానం అంటూ, కాదుగా రాకెట్ అంటున్నారు. కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండలం నుంచి తేజేశ్వరి శ్రీనివాస అనుకో ఫ్యామిలీ. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి స్మైల్, వావ్ బాగుందండి స్మైల్ ఇస్తే అందరూ బాగుంటాం కానీ మన ప్రశ్నకి సమాధానం కాదుగా. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ సూర్యచంద్రుడు అంటూ, ఇద్దరు కాదండి. సీను ఐరాల నుంచి ఇందా రాళ్ళు పంపించారండి మీరు, ఇదే సమాధానం కాదు ఓకే కన్సిడర్ చేయొచ్చు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, ఒకటి రాంగ్ ఆన్సర్ ఇంకోటి కన్సిడర్ చేయించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ మాత్రమే అండి, ఒక్కొక్కసారి సమాధానం అండి. మీరు మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు రాంగ్ ఆన్సర్ అంటే కాదు ఒక్కసారే వస్తుంది. నెక్స్ట్ నొన్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్ ఫస్ట్ దానికి రైట్ ఆన్సర్. నాగమణి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అని పంపించేశారు, హలో అన్వర్ బాబు ఇప్పుడే ట్యూన్ చేశాను, ఇవాళ ఢైలో వచ్చావు సౌండ్ ఓకే సౌండ్ అంటున్నారు సమాధానం ఓకే చూద్దాం బట్ పూర్తి స్థాయి కాదు కానీ 50% రైట్ ఆన్సర్. కైట్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మూన్ అంటూ, రెండో రాంగ్ ఆన్సర్ అండి. పెరణ జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు మెరుపు ఉరుము రేడియో తరంగాలు అంటూ, బై 20% రైట్ ఆన్సర్ ఉంది భయ్ అందరూ. నెక్స్ట్ పుకారు అంటున్నారు ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు, వావ్ ఇది కూడా కాస్త కన్సిడర్ చేయొచ్చు బట్ పూర్తిగా కాదు. శబ్ద తరంగాలు అంటున్నారు కాదండి. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, శబ్దం అంటూ కాదు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషి కా హని గాలిపటం శబ్దం శబ్ద తరంగాలు అంటూ కాదండి. ముండ్రాయి గ్రామం నుండి అనుమూల మోహన్ సుభద్ర, కాదు రాంగ్ ఆన్సర్. ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, రాంగ్ ఆన్సర్. నెట్వర్క్ అంటున్నారు రాజశేఖర్ గారు, రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు, రాంగ్ ఆన్సర్. స్టార్స్ అంటున్నారు వర్షము అంటూ, అవి కూడా రాంగ్ ఆన్సర్ అండి. ధ్వని అంటున్నారు అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. నున్న శుభరణి గారు అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ మూసాపేట నుంచి వన్స్ అగైన్ సౌండ్, కాదండి అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక్కళ్ళిద్దరు మాత్రం రైట్ ఆన్సర్ పంపించారండి. సరిగ్గా వింటే నేను అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, కాకపోతే అదే జవాబుని రకరకాలుగా తిప్పితిప్పి పంపించారు. కొద్దిగా ఆలోచించుంటే రైట్ ఆన్సర్ దొరికేది. నేనేం చెప్పాను, నేను ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక చోట కూడా కుదురుగా ఉండను నేను ఎవరిని అంటూ.

ప్రశ్నలోనే జవాబు ఉంది కదండి, గాలి అని. చూసారా, మీకు విన్న తర్వాత అనిపిస్తుందా, అరే నిజమే కదా అని? గాలి, గాలి ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు, అది నేల మీద అస్సలా ఉండదు, అది ఎప్పుడూ గాలి తిరుగుతూనే ఉంటుంది. మరి గాలి అంతే కదా, మరి అది దాని నేచర్. సో గాలి, ఎయిర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదనమాట సంగతి. ఓకే, మరి నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ చూడగలం, ఇంతకీ ఎవరైనా? ప్రశ్న మరొకసారి, ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ చూడగలం మనం, ఇంతకీ ఎవరైనా? ఈయనెవరో మీకు తెలిస్తే గనక 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: బంగారు నా స్వామి హోయ్ నీ మగసిరి గులాములో నీ అనని దానలోయ్
1: I don't know what you say.

need to hold back, my darling. Hand in hand, let's sail, my dear.

0: வாய்.
1: பலே பலே நாடாடி ஓய் பங்காரு நாசாமி ஓய், நீ மகசிரி குணமுனாய், நீ ஆனந்திதான நாய்.
0: பட படே மகாடு ஓய் பங்காரு நாசாமி ஓய், நீ மகசிரி குலாமுனோய், நீ ஆனந்திதான நாய்.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ

వెల్మడియర్ ఫ్రెండ్స్, మనం థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సండే సండేలో మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఈయన గారి ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ చూడగలుగుతాము, ఇంతకీ ఎవరైనా అని అడిగాము. మరి దానికి కానీ మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. పెడరా జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్, అండ్ మెర్సీ విజయ అనుకో ఫ్యామిలీ పంపించేశారు మహబూబ్ ముసాపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవనూరు మంజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రాంగ్ ఆన్సర్. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు, మీరు ఆకాశం అన్నారు కదా అండి అంటూ ఇందాక రైట్ ఆన్సర్ పంపించేస్తూ. నెక్స్ట్ పుక్కారు అంటున్నారు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. ఓకే నెక్స్ట్ రాజో నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. సార్ మీ అడిగిన ప్రశ్నకి క్వశ్చన్ సన్ అంటున్నారు కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఇందాడు ప్రశ్నకు రైట్ ఆన్సర్. ఇప్పుడు దానికైతే రాంగ్ ఆన్సర్. సూర్యుడు అంటున్నారు అనంతనాగ్ త్రివేణి ముద్దలూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. సూర్యరశ్మి అంటున్నారు దస్తగిరి సంధ్య ఫ్రం కడప జిల్లా నుంచి, ఒకటి రైట్ ఒకటి రాంగ్. ఓకే నెక్స్ట్ కర్నూలు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్ ఎండ అంటున్నారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. తదుపరి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను ఇప్పుడే వచ్చాను, సందరి సందరికి స్వాగతం అంటున్నారు దుబాయ్ బాషా అబ్దుల్ మునాఫ్ అండ్కో ఫ్యామిలీ. నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు, అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ హాయ్ అన్వర్ జీ జవాబు అంటూ పంపించేశారు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక అండ్కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి కాశీముత్తు జవలి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి రైట్ ఆన్సర్. నందిని నరేష్ నడియంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. విమానం అంటున్నారు రాంగ్ ఆన్సర్. తేజస్విని శ్రీనివాస్ అనుకో ఫ్యామిలీ. తదుపరి పి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు నా జవాబు అంటున్నారు మహమ్మద్ జయంతులు స్నేహభాను చరిత్ర గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెన్సిల్ అంటున్నారు చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హసీన్ బాను అండ్ బీవి నగర్ నుంచి రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ సూర్యుడు అంటూ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ ఏజ్ కాదుగా. నెక్స్ట్ బందారు పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి గడ్డ వంకయ్య సూపర్ అంటూ సూపర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకవీరుడు బిజిలీ వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్. తదుపరి గద్వాల్ జయన్న మా ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఇది కొంచెం రైట్ ఆన్సర్ కూడా అయ్యుండొచ్చండి. నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఉద్దండరాయనపాలెం నుండి బత్తుల వెంకట్రావు జానకీరామన్కో ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నా కానీ ఆన్సర్ లేదు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ డిస్టిక్ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ముండ్రాయ గ్రామం నుంచి అనుమూలు మోహన్ రాంగ్ ఆన్సర్. ఓకే ఇంకోటి రైట్ ఆన్సర్. తదుపరి నాగార్జున లక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అంటున్నారు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సైట్ అంటున్నారు, మేబీ కన్సర్ చేయించేమో. ధనుంజయ్ గారు పంపించేశారు.

0: రైట్ ఆన్సర్ ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి సన్ రైజ్ అంటూ, రాంగ్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి ఆదురు నుంచి చంద్రుడు సార్ అంటూ కాదుగా. నెక్స్ట్ రాజుల జయన్ గారు మంచి ప్రశ్నలు మంచి పాటలు అంటున్నారు. ఓకే నెక్స్ట్ తదుపరి దేవనూరు నుంచి అష్టదిగ్గజాలు చాలు రైట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్ మా మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు. రంగారెడ్డి నుంచి ఎక్కల ఎక్కలవ్య వీరన్న వెంకటేష్ ఫ్యామిలీ శ్యామల రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే చాలా మంది రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కొద్ది మంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే చీకటి గారు అండి. చీకటి ఎక్కువగా ఉంటే మనం దేన్ని చూడలేం కదా, కాబట్టి మనం అడిగిన ప్రశ్నకి చీకటి ఇస్ ద రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. మరి ఇంకొక ప్రశ్న మీకోసం, మేబీ లాస్ట్ క్వశ్చన్ కూడా అయి ఉండొచ్చేది. అందుకే ఆ ప్రశ్న ఏమిటి అంటే ఇది ఉక్కు కంటే బలమైనది కానీ ఇది దీని మనసు వెన్నలాగా ఊరికిన కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఉక్కు కంటే బలమైనది కానీ దీని మనసు వెన్నకన్నా మెత్తనిది కరిగిపోతుంది తొందరగా, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 కైతే వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Your voice, I am singing song. Soup song.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాజా చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతిలో. ఈయనకు ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? ఇది ఉక్కు కంటే బలమైనది కానీ వెన్న కన్నా తొందరగా కరిగిపోతుంది, వెన్నలాంటి మనసున్నది, ఏమిటది అని అడిగాను. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఫణి సత్యశ్రీ యూకే నుంచి రైట్ ఆన్సర్ క్వశ్చన్ కి. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రాంగ్ ఆన్సర్ భయ్యా. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ప్రోగ్రామ్ సూపర్ అంటూ థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసులు అనుకో ఫ్యామిలీ ముళ్ళగుర్తి విలేజ్ నుంచి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ మనస్సు అంటే రాంగ్ ఆన్సర్. దస్తగరి సన్యా ఫ్రం పొద్దుటూరు కడప డిస్టిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. పరమేశ్వర్ రెడ్డి గుంతకాల నుంచి బంగారం అంటూ రాంగ్ ఆన్సర్. పుట్టపాకు నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అనుకో ఫ్యామిలీ ప్రేమ అంటూ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మందలపల్లె టవర్ నుంచి రాంగ్ ఆన్సర్. నూనె నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. డైమండ్ అంటున్నారు ఉద్దండ రైలుపాలెం నుండి బత్తుల వెంకటరావు అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బరామయ్య అగ్నిన ఏమిటయ్యా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అంటూ అగ్ని ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. మీరు వినిపించిన పుల్లట్టు పాట సినిమా పేరు అంటున్నారు, అది బాబీ మూవీ అండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద జానకి గారు రాంగ్ ఆన్సర్. ముండ్రై నుండి అనుమల మోహన్ అనుకో సుభద్ర రాంగ్ ఆన్సర్. డైమండ్ అన్వర్జీ అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషిక రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ గడ్డ మంకాయ బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. వెన్న లేదా నెయ్యి అంటున్నారు దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ చిత్రాల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెడనా జోగానందరావు కాలనీ చప్పరాజు గారు రైట్ ఆన్సర్. యాస్మిన్ నాజ్ బీవీ నగర్ రాంగ్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల. కలమందపాడు గ్రామం నుండి కాశీముత్తు జావలి మనిషి గుండె అంటున్నారు రాంగ్ ఆన్సర్. జాన్సర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి సీసం అంటూ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్. నీటి ఆవిరి అంటున్నారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే ఐస్ ముక్క అండి. ఐస్ ఉక్కు కన్నా చాలా బలంగా ఉంటుంది కానీ చాలా తొందరగా కరిగిపోతుంది కదా, అదన్నమాట సంగతి. సో ఇదండి ఈనాటి మన ఈ సందడే సందడి. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక నేనైతే మీకు బై బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఈనాటి సందడే సందడికి. తర్వాత మనమంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

for the C4 Fund, IPCC, 1,000

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ది దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీలకమైన జాతీయ రహదారి అభివృద్దికి కేంద్రం నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యం సంజీవని ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటానరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్జీ యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత యువత ఆశలు, లక్ష్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నూతన ఆలోచనలను తెలుసుకోవడం నాయకులకు ఎంతో అవసరమని లోకేష్ అన్నారు. ప్రతి నేతన్నకు నేతన్న సేవలో పథకం అమలు చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని, రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు విజయవాడలో జరిగింది. విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ ఆలయ అభివృద్దికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. సేవామూర్తి మదర్ తెరసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రులు, సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ తెరసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరంలో మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోటు ప్రమాదం సంభవించింది. అంతర్వేది సాగర సంగమం వద్ద ఇసుక దిబ్బలను వేగంగా ఢీకొట్టడంతో బోటుకు రంధ్రం పడింది. అందులో ఉన్న 7 మత్స్యకారులను స్థానిక మత్స్యకారులు, సివిల్ మెరైన్ పోలీసుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గత 2-3 రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి వరద నీరు పెరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రతరమైంది. వరద నీటిని క్రమబద్దీకరించేందుకు స్పిల్వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.

0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గుడ్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియో సమయం చూస్తే 4:06. మరి ఈ సమయంలో మనమంతా వివిధ అంటూ ఒక సినీ సెలబ్రిటీ వారు నటించినటువంటి లేదా వారు పాడినటువంటి వారు చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధకు వచ్చేసారు సింగర్ హేమచంద్ర గారు. మరి ఈరోజు హేమచంద్ర గారు పాడినటువంటి పాటలను వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ శక్తి మరియు అలా మొదలైంది. ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సమ్మే కూల్ డౌన్. సరే గాని మంచి కాక మీద ఉన్నట్టుందో, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోలా, వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ ని వింటారు.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. పూర్తి ఆరోగ్యం బాగుండాలి అంటే చిన్న వయసు నుండే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఇలా మొదలైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డయాబెటీస్, ఒబేసిటీ, హై బ్లడ్ ప్రెషర్ వంటి మొదలైన వ్యాధులు చాలా సాధారణంగా మారుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యవన దశలో కూడా ఇటువంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఆయుష్ కూడా తగ్గిపోతుంది, మరీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే చాలా ఎన్జిఓస్ సమాజంలో అందరికీ అవగాహన ఉండాలని తరచుగా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా శాతం మంది హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కానీ హై బ్లడ్ ప్రెషర్ కు ఎటువంటి లక్షణాలు సరిగ్గా ఉండవు, దాంతో మనకు తెలిసేసరికి సమయం పడుతుంది. కాకపోతే కొంతమంది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తలనొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి కనబడతాయి. ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. కాకపోతే సరైన ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్ ని పంప్ చేయడానికి ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో ఆ పరిస్థితినే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ సమస్య ఎదురైనప్పుడు బ్లడ్ ప్రెషర్ 140 mmHg నుండి 90 mmHg పైబడి ఉంటుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే యవ్వనంలోనైనా హై బ్లడ్ ప్రెషర్ రావడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తాజాగా ఒక పరిశోధనలో తెలిసింది ఏమిటంటే యుక్త వయసులోనే హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ పై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వయసు పడిన తర్వాత బ్రెయిన్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ యుక్త వయసులో వచ్చినప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలా మంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేనికి లెక్క చేయకుండా ఉంటారు. కానీ డాక్టర్స్ చెప్పింది పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల కూడా అసలు పట్టించుకోరు. కాకపోతే చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరిశోధనలో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అదేమిటంటే ఎవరి బ్లడ్ ప్రెషర్ అయితే ఎక్కువగా ఉందో వారికి బ్రెయిన్ ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. బ్రెయిన్ ఆరోగ్యం బాగోకపోవడం కాక టోటల్ గ్రే మ్యాటర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. దాంతో పాటుగా వైట్ మ్యాటర్ కూడా వాల్యూమ్ సరిగ్గా ఉండదు. మరీ ముఖ్యంగా గ్రే మ్యాటర్ లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్స్ ఇలా చెప్తున్నారు, ఎవరికైతే చిన్న వయసులో హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందో, దీర్ఘకాలికంగా అది పెరుగుతూ ఉందో వారి బ్రెయిన్ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా యవ్వనంలో హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తప్పకుండా కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు కేవలం డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే తీసుకుంటారు. అలాంటప్పుడు హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, కానీ మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండదు. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ దీర్ఘకాలికంగా ఉంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. గుండెపోటు లేక స్ట్రోక్స్ వంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టేబుల్ సాల్ట్ లో సోడియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అవ్వడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట రెస్టారెంట్ లో తిన్న ఆహార పదార్థాల్లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఖచ్చితంగా హై బ్లడ్ ప్రెషర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పొటాషియం ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకున్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొటాషియం మన శరీరం పనిచేయడానికి ఎంతో అవసరం. ఒకవేళ సరైన శాతం పొటాషియం ను తీసుకోకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అరటిపండు, బంగాళాదుంపలు, బీన్స్ మరియు పెరుగు వంటి ఆహార పదార్థాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పక మీ డైట్ లో భాగంగా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే బ్లడ్ వెసల్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలను చేయండి. ముఖ్యంగా మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఊబకాయం అంటే శరీరంలో కొవ్వు అధిక మోతాదులో ఉండడం. ఊబకాయం లేదా అధిక బరువును మీరు ఎదుర్కొన్నట్లయితే మీ గుండె ఆరోగ్యం చాలా దెబ్బతింది.

0: ఉంటుంది. ఊబకాయం వల్ల రక్తంకి ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే కొనసాగితే బ్లడ్ వెజల్స్ కి మరీ గుండెకి చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం వల్ల హై బ్లడ్ ప్రెషర్ రావడమే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు, డయాబెటీస్ మొదలైన వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీ డాక్టర్ ని తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. మీ బరువుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆల్కహాల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ హెల్త్. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. పొగాకును తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ సమస్య వస్తుంది. అంతేకాకుండా మీ గుండె అండ్ బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా నికోటిన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. స్మోకింగ్ వల్ల విడుదలయ్యే కార్బన్ మొనాక్సైడ్ ని పీల్చడం వల్ల మీ రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. కుటుంబంలో ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీ జీవన విధానం బాగుంటుందో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. యవ్వనంలో ఎలాంటి చెకప్స్ కి సాధారణంగా వెళ్లరు చాలా మంది. అయితే బ్లడ్ ప్రెషర్ ఎలాంటి లక్షణాలను చూపించదు, అందువల్ల ఆలస్యంగా తెలుసుకుంటారు. దానివల్ల మరికొంత ఎక్కువ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారము హై బ్లడ్ ప్రెషర్ మగవారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 50% మంది మగవారికి హై బీపీ వస్తే 44% మంది మహిళలకు మాత్రమే హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హై బ్లడ్ ప్రెషర్ ని లేదా హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చర్యలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే దీర్ఘకాలికంగా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా మీ జీవన విధానమే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు మంచి డైలీ రొటీన్ ని పాటించి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారో అప్పుడే బ్లడ్ ప్రెషర్ సరైన విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. ఎప్పుడైతే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మంచి దారిలో వెళ్తారో అప్పుడే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్టు. తప్పకుండా యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లకు గురవ్వకుండా చూసుకోవాలి. ఆ వయసులోనే మీకు సమయం దొరుకుతుంది, కాబట్టి అదే సరైన సమయంగా భావించి మీ జీవితంలో మార్పులు చేసుకోవాలి. అలా చేస్తేనే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవన విధానంలో మార్పులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు తప్పకుండా తేడాన్ని గమనిస్తారు. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలి. బ్లడ్ ప్రెషర్ ని కరెక్ట్ గా ఎక్స్పర్ట్స్ తో చూసుకోండి. ఈ మధ్య వేరే వేరేవి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ వచ్చాయి చూసుకుంటారు, కానీ దాంట్లో రీడింగ్స్ కరెక్టా లేదా కూడా డౌట్ఫుల్లీ అండి. మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉన్న వారితో, మీరు స్పిగ్నోమానోమీటర్ ఎవరైతే యూజ్ చేస్తారో అది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, అది యూజ్ చేయొచ్చండి. సరైన పద్ధతిలో చేయకపోతే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తప్పుగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఉపయోగించే మెషిన్ ఎలా వాడాలో తెలుసుకొని అప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సనల్ గా చెక్ చేసుకున్నట్టయితే డాక్టర్ లేక మెడికల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని నేర్చుకోండి. With this information about blood pressure and how to control it, this is Chetan saying bye for today. I'll get back to you in our next program of Vanilla.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 4:59. నేటి సాయంత్రపు ప్రసార విశేషాలు. నేటి సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. అనంతరం వీరితో పాటు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి మరియు యువత సంక్షేమ పథకాలు, వీటితో పాటు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం అగస్త్య మహాముని వైశిష్ట్యం గురించి టేకుమల్ల వెంకటప్పయ్య గారి ప్రసంగం వింటారు. వీరితో పాటు జానపద గీతాలు వింటారు. అనంతరం సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. ఇక రాత్రి 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. వీటితో పాటు పొలం కబుర్లు, అనంతరం జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలే వింటారు. అనంతరం రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. అనంతరం రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు. అనంతరం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 అర్చన భక్తిగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 పిఎన్ఎల్ రావు గారి సూక్తి సుధా వింటారు. ఇక 6:35 పొలం కబుర్లు వింటారు. ఇక ఉదయం 7:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 ఉదయం విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఉదయం 9:00 సముద్ర తీర కథలు. దీని అనుసరించి హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం 9:30 ఉదయం హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక ఉదయం 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. అనంతరం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం 5:00 సాయంత్రపు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారం, తర్వాత యువత స్వయం ఉపాధి అవకాశాలు, వీటితో పాటు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తల సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. అనంతరం సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. అనంతరం సాయంత్రం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. అనంతరం రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమం. ఇందులో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రేపటి రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో
వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నేటి వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పిల్లల్లో చదివే అలవాటును ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్ని ఎప్పుడూ చదవండి అంటూ మనం పట్టుదలగా చెప్పకూడదు. వారిని అభ్యాసంతో ఏ రంగంలోనైనా విజయం సాధించేలాగా మనమే ప్రోత్సహించాలి. ఇక ప్రతిరోజు వారికి కొద్ది కొద్దిగా చదువుకునే సమయాన్ని పెంచాలి. ఒకేసారిగా ఒత్తిడిచ్చినా వారు బాగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి వారి మనసుకు తగ్గట్టుగా, వారి ఆలోచనలకు తగ్గట్టుగా పిల్లలు చదువుకునే సమయాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఒకేసారి ఎక్కువసేపు చదవడం కూడా వారి చదువుపై ఆసక్తిని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పిల్లలు నిద్రపోవడానికి 15 నుంచి 20 నిమిషాల ముందు వారి చదివే సమయాన్ని క్రమం తప్పకుండా నిర్ణయించుకోవాలి. అలాగే వారికి చదవడానికి ప్రశాంతమైన శుభ్రమైన స్థలాన్ని ఇవ్వడం కూడా మెదడు ప్రశాంతంగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చదివింది బుర్రకెక్కాలి అంటారు కదా పెద్దవాళ్ళు. అలా వారికి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటే చదివింది చదివినట్టుగా వారికి గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చదువును ప్రారంభించేటప్పుడు వారికి ఇష్టమైన పుస్తకాన్ని మాత్రమే ఇవ్వాలి. వారికి ఎందులో ఆసక్తి ఉందో, దాన్ని ఎందుకు వారు ఇష్టపడుతున్నారో చదవడానికి వారి ఆసక్తిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ దాని ఇష్టానుసారంగానే పెద్దవారు వారి ఆలోచనలకు తగ్గట్టుగా వారిని ప్రోత్సహించాలి. దీనివల్ల వాళ్ళకి చదువుకోవడంలో ఎంతో ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఇక వారు కథలు చదివేటప్పుడు దాన్ని నేరుగా చదవకుండా అందులో కొద్ది కొద్దిగా హెచ్చుతగ్గులు తీసుకుని రావాలి. అంటే ఆ కథ యొక్క సారాంశం ఏంటి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, దాంట్లో వాళ్ళకి నచ్చిన పాత్ర ఏంటి, అలాంటివి చెప్తూ ఉంటే కూడా పిల్లలకు దానిమీద ఎక్కువ మక్కువ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మెదడు వాళ్ళకి విసుగు చెందకుండా చురుగ్గా పనిచేస్తుంది. మరిప్పుడు వనితావాణి కార్యక్రమంలో ఒక చక్కటి గీతం విందాం.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మరి ఈనాటి వనితవాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంపై మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచే

చిన్న చిన్న పేరెంటింగ్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వాళ్ళతో ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మనమిచ్చే ప్రతి సమాధానం కూడా చాలా క్లుప్తంగా చాలా ఓపికగా ఇవ్వాలి. పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని ఓపికతో వినాలి. వారి భావాలకు ఎంతో విలువ ఇవ్వాలి. అప్పుడే వారు భయం లేకుండా అన్నిటినీ కూడా పేరెంట్స్తో షేర్ చేసుకుంటారు. అదే పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతుంది. ఆ తర్వాత ప్రేమను చూపించడం. మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా కేటాయించాలి. లేదంటే ఒంటరితనం ఫీల్ అవుతారు. వేరే అలవాట్లకు కూడా బానిసయ్యే అవకాశాలున్నాయి. వారితో ప్రేమగా మాటల్లో ఉండడం, చేతుల్లో చూపించడం ఇవెంతో ముఖ్యం. వాళ్ళని మెచ్చుకోవడం, కౌగిలించుకోవడం, ప్రోత్సహించడం వంటివి కూడా చేస్తే వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే నేను ఏది చెప్పినా వింటారు అని ఏదన్నా భయం లేకుండా కూడా మనతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే పిల్లలతో ఎప్పుడు కూడా మనం ఎంత బిజీ లైఫ్లో ఎంత టెన్షన్స్లో ఉన్నా కోపాన్ని పిల్లల మీద చూపించకూడదు. పిల్లలు చేసే తప్పులకి కూడా ఒకవేళ మనకి కోపం వచ్చినా అవి వాళ్ళ మీద వ్యక్తం చేయకూడదు. వారి తప్పులను గుర్తించి మరోసారి చేయకుండా ఉండేలా వాళ్ళకి మనం చిన్న చిన్నగా దగ్గర చేసుకునేటట్టుగా ప్రేమగా మాట్లాడాలి. అలా చేస్తే పిల్లలు పేరెంట్స్కి దగ్గరగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళల్లో లోన్లీనెస్ కానీ భయం కానీ లేకుండా ప్రతి ఒక్కటి మనతో ఫ్రీగా షేర్ చేసుకునే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. దీని ద్వారా పేరెంట్స్ కూడా సంతోషంగా పిల్లలతో గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అభినందనలు. పిల్లలు చేసే మంచి పనులన్నింటినీ కూడా గుర్తించాలి. పిల్లలు మంచి పనులు చేస్తే వారిని గుర్తించండి. చిన్న చిన్న విజయాలు వచ్చినా వాళ్ళని ప్రశంసించండి. దీంతో పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఓటమి పాలైనా వాళ్ళని పర్లేదు, నువ్వు మళ్ళీ గెలవచ్చు, ఇలాంటి చిన్నగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఓడిపోయాము అన్న బాధ లేకుండా తర్వాత ఈసారి నేను గెలవచ్చు అనే ప్రోత్సాహం పేరెంట్స్ నుంచి వచ్చింది అని వాళ్ళు ఎటువంటి లోన్లీనెస్కి ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఇక నెక్స్ట్, పిల్లలు తమ వయసుకు తగిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా పేరెంట్స్ ముందు నుంచి వాళ్ళని ప్రోత్సహించాలి. ఇది పిల్లల్లో బాధ్యతాయుతంగా ఆలోచించే అలవాటును ఎంతో పెంపొందిస్తుంది. అలాగే ప్రతిరోజు కొంత సమయం పిల్లలతో ఖచ్చితంగా మాట్లాడాలి. పొద్దున్నుంచి స్కూల్లో ఎలా జరిగింది, కాలేజీలో విశేషాలేంటి, ఎలా గడిచింది, తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏంది, అలాంటి మంచి చెడు అన్నీ కూడా పిల్లలతో ఉండడం, వాళ్ళతో కలిసి ఆడడం, భోజనం చేయడం, ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళ మధ్య మనకున్న రిలేషన్ పెరుగుతుంది. అలాగే ఏదైనా మనతో హ్యాపీగా షేర్ చేసుకునే టైం ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా పిల్లల్ని ఇతరులతో పోల్చొద్దు. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోలిస్తే వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతారు. కంపారిజన్ అనేది పిల్లలు చాలా వరకు ఇష్టపడరు. ప్రతి పిల్లల్లో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని గుర్తించండి. అంతేగాని వాళ్ళు మాత్రం అలా ఇంకొకరితో కంపేర్ చేసి తగ్గించి మనం మాట్లాడకూడదు. ఇక పిల్లలు చెప్పిన దానికంటే చూసిన అంశాలని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్గా ఉండే పిల్లలు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. కాబట్టి పిల్లల ముందు గొడవలు పడడం, తిట్టుకోవడం అలాంటివి చేస్తే వాళ్ళు కూడా దాన్ని అనుసరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు మంచి పనులే చేయాలి, మంచి మాటలే మాట్లాడాలి. ఇక పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు, విశ్రాంతి కూడా అంతే అవసరం. వాళ్ళని చదువుకొనివ్వాలి, కానీ దానికి తగ్గ ఆటలకి సమయం ఇవ్వాలి. సమతుల్యత జీవనశైలిని పిల్లలకు అలవాటు చేయాలి. దీంతో పిల్లల్లో కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది, చురుగ్గా బ్రెయిన్ ఉంటుంది. ఎంత ఆడుకున్నా కాసేపు చదువుకోవాలన్న మంచి మాట చెప్పామంటే ఖచ్చితంగా వాళ్ళు మన మాటలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మరికొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఈ లోపల మరొక మంచి సాంగ్ విందాం. కంచి చిత్ర నుంచి ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మన వనితవాణి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు పిల్లలను సేఫ్గా అంటే సురక్షితంగా ఉంచే మార్గాలేంటో తెలుసుకుందాం. ముందుగా పిల్లల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలిసేలాగా ప్రవర్తించాలి. మీ వాళ్ళకి మీరు చూపించాలనుకున్న ప్రేమ చేతల్లో కానీ మాటల్లో కానీ చూపించండి. నిత్యం పిల్లలను హత్తుకోవడం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, ప్రేమిస్తున్నామని చెప్పడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి భద్రతాభావం అనేది పెరుగుతుంది. అలాగే పిల్లలకు క్రమబద్ధకరమైన దినచర్యను అలవాటు చేయాలి. పిల్లలు తమ భోజనం, చదువు, నిద్ర, ఆటల కోసం నిర్దిష్ట సమయాన్ని పాటించేలాగా చూసుకోవాలి. ఇది పిల్లల్లో స్థిరత్వాన్ని, భరోసాని పెంచుతుంది. ఒకానొక సమయంలో మనం ఉన్నా లేకపోయినా, బిజీ వర్క్లో ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు దినచర్యగా ఖచ్చితంగా చేసుకునేటట్టుగా అలవాటైపోతారు. ఇక తర్వాత ప్రశాంతమైన వాతావరణం. ఇంటి వాతావరణాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నించాలి. పిల్లల ముందే తరచుగా గొడవలు పడడం, వాళ్ళని అరవడం ఇలాంటివి చేస్తే పిల్లల్లో భయం పెరుగుతుంది, మన మీద వాళ్ళకి ప్రేమ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మంచి స్పర్శ, చెడు స్పర్శ వీటి అంశాల గురించి కూడా పిల్లలకి నిత్యం చెప్తూ ఉండాలి. పిల్లలకు తమ వయసుకు తగిన విధంగా మంచి, చెడు అనేవి చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటాం కదా, సో వీటి మధ్య ఉండే తేడా ఏంటో పిల్లలకు ఖచ్చితంగా తెలియపరచాలి. బయట కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ ఎదిగే పిల్లలకు కానీ ఖచ్చితంగా పేరెంట్స్ వీటికంటూ ప్రత్యేకమైన సమయం తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని పిల్లల్ని ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంది, ఎలా ప్రవర్తిస్తే మనం ఎలా నిరోధించాలి అన్న అంశాల గురించి ఖచ్చితంగా పిల్లలకు చెప్పే సమయాన్ని మనం తీసుకోవాలి. ఇక వీటితో పాటు స్క్రీన్ టైం. పిల్లలకి ఎక్కువగా ఫోన్ ఇవ్వద్దు, అసలు ఇవ్వకపోయినా మంచిదే. ఫోన్కి బదులుగా మంచి మంచి పుస్తకాలు ఇవ్వండి. నలుగురితో మాట్లాడేలా ప్రోత్సహించండి. బంధువులతో, ఫ్రెండ్స్తో, రిలేషన్స్తో ఎలా మాట్లాడాలి, సంస్కారం, నమస్కారం ఇలాంటివన్నిటి కూడా పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి. ఫోన్కి అడిక్ట్ చేయడం మాత్రం చాలా తక్కువగా ఉంటే ఎంతో మంచిది. ఇక ప్రశంసలు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసినా, ఏదైనా చిన్న విజయం సాధించినా, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకేలా విజయం సాధించకపోయినా దాన్ని ప్రోత్సహించే విధంగా మనం వాళ్ళని మాట్లాడాలి. అలాగే పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా తెలియజేసేలా వారిని ప్రోత్సహించండి. సంతోషమైనా, బాధైనా, కోపమైనా, ఎటువంటివైనా కానీ వాళ్ళు బయటికి చెప్పేలాగా ప్రవర్తించే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. లేదంటే చాలామంది పిల్లలు లోన్లీగా ఫీల్ అయిపోయి వాళ్ళలో వాళ్ళు ఏం జరిగినా లోపలికి అలాగే బాధపడుతూ కుంగిపోతుంటారు. అలాంటి బాధలు పెద్ద పెద్ద అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలతో ఫ్రీగా, ఓపెన్గా, ఫ్రెండ్లీగా ఉండే సమయాన్ని వాళ్ళకిస్తూ ఉండండి. ఇక పిల్లలు చేసిన తప్పులకి ఎక్కువగా మందలించకూడదు. సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చూపించే విధంగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా వాళ్ళు తీవ్రంగా ప్రభావమయ్యే అవకాశాలుంటాయి. అంటే భయపడిపోతారు, అమ్మ మా అమ్మ కొట్టేస్తుందేమో, నాన్న తిడతారేమో, టీచర్ కొట్టేస్తుందేమో అని ఒక రకంగా భయపడిపోతుంటారు. అలాంటి అవకాశాలు లేకుండా ఈసారి ఇలా చేయకూడదు అని ప్రేమగా మందలించే విధంలో కూడా పిల్లలు తమ మనసును మార్చుకొని మనకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాళ్ళతో సమయం ఎక్కువగా గడపడం, కథలు చెప్పడం, పిల్లలతో కలిసి ఆటలాడడం, భోజనం చేయడం వంటివి కూడా మంచి ఫ్యామిలీ వాతావరణానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో పిల్లలు, పోషకాహారం, పిల్లల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు కదా. సమయం 5:30 కావస్తోంది. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:32. నేటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

నేటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ముందుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1599 అప్రెంటైస్లకు భారీ నోటిఫికేషనే పడిందని చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు వర్క్ షాప్స్ లో 2026-27 సంవత్సరానికి సంబంధించి యాక్ట్ అప్రెంటైస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ప్రభుత్వం కోరుతోంది. ఇక ఈ ఉద్యోగానికి మొత్తం ఉన్న ఖాళీల సంఖ్య చూస్తే 1599 పోస్టులు. ట్రేడ్స్ వచ్చేసి ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఇంకా ఎలక్ట్రీషియన్, కార్పెంటర్గా పెయింటర్, ప్లంబర్, బ్లాక్ స్మిత్, గ్రైండర్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రెఫ్రిజిరేషన్, ఏసీ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ తదితరాల్లో జాబ్స్ ఖాళీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగాలకి అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి అంటే మెట్రికులేషన్ లేదా ఇంటర్ అయినా లేదా ఐటీఐలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైనా సరిపోతుంది. ఇంకా ఈ ఉద్యోగానికి వయసు అర్హత విషయానికి వస్తే 15/9/2026 అంటే 2026 సంవత్సరం సెప్టెంబర్ 15 నాటికి 15 నుంచి 24 ఏళ్లు నిండి ఉండాలి. ఇక ఈ పరీక్షకి వెళ్లాలనుకునేవారు ఎంపిక విధానం విషయానికి వస్తే, మెట్రికులేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించుకుని ఎంపిక చేస్తారు. ఇక మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం వస్తే ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి నేటి నుంచే మొదలైంది అంటే 2026 ఆగస్టు 26 నుంచే దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇక చివరి తేదీ వస్తే సెప్టెంబర్ 15 అంటే వచ్చే నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే దానికి అవకాశాలున్నాయి. ఇక ఏ వెబ్సైట్లో చేసుకోవాలంటే www.rrcbbs.org.in అనే వెబ్సైట్లో ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఈ అర్హతలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి అవకాశం ఇది, జాబ్కి

ఈపీఎఫ్ అంబర్నాథ్లో నాన్ ఐటీఐ ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ప్రభుత్వం కోరుతోంది. ఇక ఈ ఉద్యోగానికి మొత్తం ఖాళీల సంఖ్య 162. ఇక ఖాళీల వివరాలకొస్తే నాన్ ఐటీఐ అప్రెంటిస్లు 83 ఉండగా ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్లు 79 ఖాళీలున్నాయి. ఇక ఈ ఉద్యోగానికి కావలసిన వయసు అర్హత వచ్చేసి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఈ ఉద్యోగంలో విభాగాలొచ్చి ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, ఎలక్ట్రీషియన్గా ఇంకా ఎలక్ట్రానిక్స్ వెల్డర్ జీఈగా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక స్టైఫండ్ విషయానికి వస్తే నాన్ ఐటీఐ అప్రెంటిస్లకు మొదటి సంవత్సరం వచ్చి 12,600 ఇస్తారు. అలాగే రెండో సంవత్సరం వచ్చేసి నెలకి 14,400 రూపాయలు. అలాగే ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్లకైతే 2 ఏళ్లలో ట్రేడ్లలో నెలకు 16,200 ఇవ్వగా 7 ట్రేడ్లలో నెలకు 14,400 చెల్లిస్తారు. ఇక ఈ ఉద్యోగానికి పరీక్ష విధానంలో ఎంపిక ఎలా చేస్తారంటే అప్రెంటిస్ యాక్ట్ 1961, అమెండ్మెంట్ యాక్ట్ 1973 నిబంధనల ప్రకారం అప్రెంటిస్లు నియమిస్తారు. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం ఎలాగంటే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్నాథ్ జిల్లా, థానే, మహారాష్ట్ర ఈ చిరునామాకు పంపించి దరఖాస్తుని అప్లై చేసుకోవచ్చు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 9/9/2026, అంటే రేపు నెల సెప్టెంబర్ 9 2026 చివరి తేదీగా చెప్తున్నారు. ఇక ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంటే www.avnl.co.in అనే వెబ్సైట్లో మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎంటీపీఎఫ్లో 162 అప్రెంటిస్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకునే ముందు మరొక పాట విందాం.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

జర్నీ మూవీ నుంచి మంచి సాంగ్ విన్నాం కదా. ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం యువత రంగం కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు మనం మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో షిప్ డ్రాఫ్ట్మెన్ ట్రైనీగా పోస్టులు దరఖాస్తు వచ్చింది. ఇక ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే మొత్తం 60 ఉన్నాయి. ఇక పోస్టుల వివరాలకు వస్తే, షిఫ్ట్ డ్రాఫ్ట్స్మెన్గా ట్రైనీ మెకానికల్గా 47, షిఫ్ట్ డ్రాఫ్ట్స్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో 13 పోస్టులకైతే ఖాళీలున్నాయి. ఇక ఈ ఉద్యోగాలకి అర్హత విషయానికి వస్తే, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకి వయసు విషయానికి వస్తే, 2026 సెప్టెంబర్ 4వ తారీఖుకి 25 ఏళ్లు మించి ఉండకూడదు. ఇక ఈ ఉద్యోగాలకి వేతన విషయానికి వస్తే, నెలకు 14,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. ఇక వీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుందంటే, సిఐడి సాఫ్ట్వేర్ ఆధారిత ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ దరఖాస్తుకి ప్రారంభం తేదీ వచ్చేసి ఆన్లైన్లో 2026 ఆగస్టు 19వ తేదీ నుంచి మొదలైంది. ఇక ఆ చివరి తేదీ వచ్చేసి రేపు నెల, అంటే సెప్టెంబర్ 4వ తేదీకి ఆఖరి రోజు. కాబట్టి ఈ ఇంకొక మనకి 1 వీక్ మాత్రమే టైం ఉన్నట్లుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మరి వెబ్సైట్ వచ్చేసి అప్లై చేసుకునేదానికి www.cochinshipyard.in. ఓకే, మరి మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకునే ముందు మరొక పాట విందాం, జీన్స్ చిత్ర నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇలాంటి మన యువతరంగం కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ఏరియా విభాగంలో మేనేజర్ ఆర్ఈ E4 గ్రేడ్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం వచ్చి 34 పోస్టులున్నాయి. ఇక మేనేజర్ ఆర్ఈకి 28, మేనేజర్ ఫినాన్స్ లో 5, మేనేజర్ ల్యాండ్ కి 1. ఇక విభాగాలు చూస్తే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ విభాగాల్లో ఉన్నాయి. అర్హత వచ్చేసి పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతో బీటెక్ సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు 10 ఏళ్లు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. వయసు విషయానికి వస్తే 40 ఏళ్లు మించకూడదు. ఇక పే స్కేల్ వచ్చేసి 70,000 నుంచి 2,00,000 వరకు విధానం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 31 ఆగస్టు. వెబ్సైట్ వచ్చేసి www.ngel.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు మీరు యువతరంగ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్ర

0: చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 వాడాలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్ధారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్ టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు జరిగినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
0: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనం పైన ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ చారిటీని స్థాపించి నిస్సహాయులు అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలి విడతగా జులై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్ రావు వివరిస్తూ,
2: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2వ తారీఖు లోపు సొంత భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నీతి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఈనాటి మన గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా స్థానిక వార్తలు, వాతావరణం తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 20.51 TMCల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3700 క్యూసెక్లకు నీరును విడుదల చేస్తున్నారు. ఇక వాతావరణ విషయానికి వస్తే, జిల్లాలో ఎండ తీవ్రత బుధవారం సైతం కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. గాలిలో తేమ శాతం 50% నమోదైంది. నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో గర్భిణీలకు లింగ నిర్ధారణ చేశారని తెలిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సుజాత స్పష్టం చేశారు. పీసీ పీఎన్టీటీ యాక్ట్ అమలు తీరుపై సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో గల తన ఛాంబర్లో కమిటీ సభ్యులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా అన్ని స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా కమిటీ సభ్యులను నియమించామని వెల్లడించారు. స్కాన్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. లైసెన్సులను సకాలంలో రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. గైనకాలజిస్ట్ కిరణ్, జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణారెడ్డి, ఇమ్యూనైజేషన్ జిల్లా అధికారి జిబ్రిత తదితరులు పాల్గొన్నారు.

రాయల మెడల్లోని బంగారు నగలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి పారారైన ఘటనలు మండలంలోని వెంకటాచలం మండలంలోని గొలగమూళ్ళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరు పంచాయతీ పల్లెపాలెం గ్రామానికి చెందిన తాండ్ర రమణయ్య రమణమ్మ దంపతులు తమ మనవరాలను తీసుకుని మోటార్ బైక్ పై గొలగమూళ్ళలో జరిగే వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు చూసేందుకు వచ్చారు. ఇక గొలగమూళ్ళని నిద్రించి తెల్లవారుజామున స్వగ్రామానికి బయలుదేరగా ఈ క్రమంలో ఎరుకులపాలెం వద్దకు చేరుకోగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ పై వచ్చి చిరునామా అడుగుతున్నట్టు నటించారు. అనంతరం ఒక్కసారిగా మహిళ మెడలోని బంగారు నగలు లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా 1.68 లక్షల విలువైన 3.5 సవర్ల బంగారు నగలను చోరీ చేశారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిలాదున్ నబీ సందర్భంగా సెలవు రోజు అయినప్పటికీ బుధవారం విద్యుత్ బిల్లు చెల్లించవచ్చంటూ ఏపీఎస్పీ డీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్సీ రాఘవేంద్రం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని బిల్లుల వసూలు కేంద్రాలు పనిచేస్తాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సరైన అవగాహనతో క్యాన్సర్కు చెక్ పెట్టచ్చంటూ నెల్లూరులోని రెడ్క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి లక్ష్మి తెలిపారు. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్బంగా నేటి యువత ఎక్కువగా జంక్ ఫుడ్స్, ప్లాస్టిక్ కవర్లో నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం క్యాన్సర్కు కారణంగా అయ్యి వాటి బారిన పడుతున్నారని, అలాగే తల్లుల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వస్తోందని, బిడ్డకు పాలు పట్టించడం ద్వారా దూరం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

శ్రావణ మాసం మంగళవారిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దేవి స్థలంలో అమ్మవారికి మంగళ గౌరి వ్రతం, అలాగే సాంప్రదాయంగా కాచ్చేని వ్రతం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అనివెట్టి మండపంలో అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా పూల అలంకరణ చేశారు. ప్రధాన అర్చకులు సూరవజ్జుల రఘురామమూర్తి ఆధ్వర్యంలో వివిధ పూజలు జరిగాయి. కార్యక్రమాలను కార్యనిర్వహణ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష సభ్యులు పర్యవేక్షించారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్.

0: Make life easy. Toll free number 1-800-420-2233.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో మీరింతవరకు స్థానిక వార్తలు, సంఘటనలు, సమాచార వేదిక తెలుసుకున్నారు. ఇప్పుడు అగస్త్య మహాముని వైశిష్ట్యం గురించి టేకుమల్ల వెంకటప్పయ్య గారి ప్రసంగం వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు మనకు అందించిన అగస్త్యముని వైశిష్ట్యం.

ఆకాశవాణి సింహపురి శ్రోతలకు నమస్కారం. అనాదిగా మన భరతఖండం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఆత్మానుభవంతో సత్య శివ సుందరమైన దృక్పథాన్ని కలిగించిన వైదిక ఋషులే మన ఆధ్యాత్మిక గురువులు. ఎందరో ఋషులు, మహర్షులు, ఆచార్యులు ఈ భూమిపై జన్మించి కావ్యాలు వెలయించారు. ఎన్నో మంత్ర యంత్ర తంత్రాలను కనిపెట్టారు. మన జీవన మార్గాన్ని సుగమం చేశారు. ఈ సంప్రదాయ ఆచారాలని కొనసాగించేట్టుగా చేసిన ఆ తరువాత వచ్చిన ఆచార్యులందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాంటి వారిలో అగస్త్య మహాముని కూడా ఒకరు. కేంద్ర ప్రభుత్వం తమిళ్ కాశీ సంఘం వారి కోరిక మేరకు అగస్త్యుడి మహిమను దేశం మొత్తం ఈనాటి ప్రజలకు తెలియజెప్పమని ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం అగస్త్య మహాముని గురించి తెలుసుకుందాం. అగస్త్య మహాముని పేరుకు ఉత్పత్తి అగం స్థాయతే ఇతి అగస్త్య అగస్త్య అంటే వింజ పర్వతాలను స్తంభింపజేశాడు కాబట్టి ఆయనకు అగస్త్యుడు అని పేరు. మహాముని జన్మ వృత్తాంతం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఈనాడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటున్నాం, కానీ కౌరవులు, ద్రోణుడు, ఈ అగస్త్యుడు, వశిష్ఠుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. అంటే ఆ రోజుల్లో కుంభ సంభవులు అని పిలిచేవారు. ఆ విధంగా అగస్త్య వశిష్ఠులు కూడా కుంభ సంభవులే. ఈ వృత్తాంతం అంతా పద్మ పురాణాల్లో ఉన్న సృష్టిఖండంలోనూ, భారతంలో ఉన్న అరణ్య పర్వంలోనూ ఉంది. అగస్త్యుడు అలా పుట్టి పెరిగి పెద్దవాడవుతున్న కాలంలో అగస్త్యుడికి పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు పోతూ పోతూ ఆయనకు కొన్ని శక్తులను ప్రసాదించి, నీవిక బ్రహ్మచారి అవతారం చాలించి గృహస్థుడు అవ్వాలని కోరుతారు. అగస్త్యుడు సరేనని విదర్భకు చెందిన రాజైన పుత్రకాముడు అనే రాజుకు, ఆయన భార్యకు తన తపశ్శక్తి ఉపయోగించి చాలా అందంగా ఉండే అమ్మాయి పుట్టేట్టుగా చేస్తాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆమెకు కన్యత్వం రాగానే తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును అడుగుతాడు. విదర్భరాజు ఈయన ముని కదా అని సందేహిస్తాడు. లోపాముద్ర కారణ జన్మురారు కాబట్టి తను అగస్త్యుణ్ణే వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆ రాజు అలాగే చేస్తాడు. వాళ్ళిద్దరూ గంగా తీరంలో కుటీరంలో ఉన్న సమయంలో పితృదేవతలు తనను పుత్రులను కరమని చెప్పడం వల్ల అది గుర్తొచ్చి ఆమెతో సంగమించాలని కోరితే ఆమె దానికి కొన్ని షరతులను పెడుతుంది. ఆ షరతులు ఏంటంటే, తనకు చాలా సున్నితమైన వస్త్రాలు కావాలని, ఇంకా అనేక ఆభరణాలు కావాలని కోరుతుంది. దానికోసం ఆ మహర్షి ముగ్గురు రాజులను అడిగితే వారు ఒకరు మరొకరు పేరు చెప్పి తప్పుకుంటారు. ఆ క్రమంలో చివరిగా ఇల్వలుడు అనే రాక్షస రాజు దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అగస్త్యుడి కథ ఇక్కడి నుంచి మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ ఇల్వలుడు అనే రాక్షసుడు మణి

పేగులు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇద్దరు కలిసి ఆ అతిథి మాంసం హాయిగా ఆరగించేవాళ్ళు. ఈ తంతు ఇలా సాగుతూ సాగుతూ ఉంది. అగస్త్యుడు ఎవరో పంపిస్తే ఇల్వలుడు రాక్షస రాజు కదా, అడిగినవి ఆభరణాలు అవి ఇస్తాడని వచ్చాడు. ఇల్వలుడు మాత్రం చేతికి చిక్కాడ్రా ఇంకో వెర్రి బ్రాహ్మణుడు అనుకొని, వాళ్ళిద్దరూ నువ్వు అడిగినవన్నీ తర్వాత చూద్దాం, మొదట మంచి ఆకలిగా ఉన్నావు కదా, మంచి భోజనం చేయమని చెప్పి విందుకు ఆహ్వానించి అందరికీలాగానే మేక మాంసం వాతాపి మాంసం వండి వడ్డించాడు. అగస్త్యుడు భోంచేసిన తర్వాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి వాతాపి వాతాపి అని పిలుస్తూ మంత్రాన్ని పఠించాడు. కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాతాపి లోపల జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేస్తాడు. చిన్నపిల్లలకు తల్లులు పాలు పట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం తెలుసు కదా, అంటే ఎంత కఠిన పాషాణమైనా జీర్ణమవుతుంది నమ్మకం, అందుకని అలా అంటారు. అంత గొప్పవాడు అగస్త్యుడు. ఇల్వలుడికి గర్వం అణిగిపోయి అగస్త్యుడు అడిగినవన్నీ ఇచ్చాడు. లోపామిత్రకు ధృణన్యుడు అనే కుమారుడు, ఆ కొడుకు మళ్ళీ తేజస్వి అనే కుమారుడు కలిగారు. ఇదంతా మహాభారతం అరణ్యపర్వంలో ఉంది. అగస్త్య మహాముని గొప్ప ఔషధ సిద్ధునిగా కూడా పేరు ప్రసిద్ధి చెందినవాడు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వైదీశ్వరన్ కోవెల వద్ద ఉన్న నాడీ జ్యోతిషానికి ఇతడే ఆద్యుడు అంటారు. అగస్త్య నాడి అనడం వల్ల మనం నమ్ముతున్నాం. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు ఒక తెలుగే కాదు, తమిళమే కాదు, సంస్కృతమే కాదు, అన్ని భాషలలోనూ గొప్ప పండితుడు. ఋగ్వేదంలో ఆయన శ్లోకాలు అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర రాసినవే. ఋగ్వేదమే కాకుండా వరాహ పురాణాలని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కాంద పురాణంలోని అగస్త్య సంహిత రచించారు. మన ప్రాచీన సింధు నాగరికతలో అంటే మహందోదారో హరప్ప నాటి కాలంలో కనిపించే రెండు ప్రముఖ చిహ్నాలు అగస్త్యుడి పేరుని సూచిస్తాయి. ఆయన ఒక ప్రాంతవాసి, ఫలానా వాళ్ల సొంతం అని మనం తేల్చి చెప్పలేం, ఎందుకంటే అన్ని ప్రాంతాలను చూసినవాడాయన. ఆ తర్వాత అగస్త్యుడు మింజుని గరమం అణచడం మంచి విశేషం. పూర్వం మేరుపర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతంగా ఉండేది. దాని ఎత్తును చూసి భరించలేక ఈషడితో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యగమనాన్ని కూడా అడ్డగించసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్య మునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతంతోకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళ్తున్నామని, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమని, దాని ఎత్తును తగ్గించుకోమని చెప్పాడు. మహర్షులంతే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తును ఉపసంహరించుకుని వెంటనే వారు నడిచి వెళ్లడానికి వీలుగా దారి ఇచ్చాడు. మళ్లీ నేను తిరిగి వచ్చే వరకు అలానే ఉండమని చెప్పాడు. తర్వాత అగస్త్యుడు మళ్లీ తిరిగి రానేలేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ పర్వతం అలాగే అణిగి మణిగి ఉంది. అగస్త్యుడు సముద్రాన్ని పుక్కిట పట్టాడు అంటారు కదా, ఆ విషయం ఏంటంటే కృతయుగంలో ఒకసారి ఉతుడు అనే రాక్షసుడు కాళకేయాదులతో కలిసి ఇంద్రుణ్ణి జయించి దేవతలను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. దదీచి అస్తులను ఆయుధగా చేసుకుని బ్రహ్మ ఇచ్చిన వజ్రాయుధంతో ఇంద్రుడు వృతాసురుణ్ణి వధించాడు. సరే, ఇది ఇలా ఉంటే వృతాసురుడు చనిపోగా మిగిలిన కాళకేయాది రాక్షసులు పగలంతా సముద్రంలో దాక్కొని రాత్రి సమయంలో బయటకు వచ్చి బ్రాహ్మణులను చంపడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణువు ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు ఒక్క అగస్త్యముని మాత్రమే అని చెప్పగా, అప్పుడు అగస్త్యుడు వారి కోరిక మన్నించి ఒక్కసారిగా సముద్రాన్నంతా ఆపోషించగా సముద్రం మొత్తం ఎండిపోయింది. లోపల ఉన్న కాళకేయాది రాక్షసులను దేవతలు చంపేశారు. అగస్త్యుణ్ణి మళ్ళీ దేవతల

ప్రార్థించారు. ఏమంటే, ఓ మహర్షి, ఈ సముద్ర జలము జంతువులకు ఆశ్రయమైంది, ఇది ఎండిపోరాదు, కావున సముద్ర జలాన్ని ఇంతకు ముందున్నట్టే నింపెయ్యండి అని వేడుకున్నారు. అప్పుడు అగస్త్యుడు, ఓ దేవతలారా, ఈ సముద్ర జలంతయు ఇదివరకే నాలో జీర్ణమైపోయింది, నేనిప్పుడు మూత్ర ద్వారం గుండా మాత్రమే పూరింపగలము అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ విధంగా యథాస్థితికి తెస్తాడు. ఈ కారణం చేతనే సముద్ర జలము ఉప్పుగా మారింది అంటారు. కాబట్టి పర్వదినాల్లో తప్ప మామూలు రోజుల్లో ఈ సముద్ర జలం స్నానాలకి, వాటికి, పూజలకు అర్హం కాదు అంటారు. అగస్త్యుడు సాహసికుడే కాదు, గొప్ప శస్త్రాస్త్ర కోగిడు. అగస్త్యుని గొప్పతనం తెలిసిన రాముడు అరణ్యవాసంలో అతని గురించి వెతుక్కుంటూ వెళ్తాడు. దండకారణ్యంలో కుటీరంలో ఉన్న అగస్త్యుణ్ణి కలవగా ఆయన వారికి కొన్ని అస్త్రాలను ప్రసాదిస్తాడు. పద్మపురాణంలో ఈ ప్రస్తావన ఉంది. తిరిగి యుద్ధకాండలో కూడా దర్శనమిచ్చి రాముడికి ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు. ఉత్తర రామాయణంలో కూడా అగస్త్యుని ప్రస్తావన ఉంది. అలాగే ద్వాపరయుగంలో కూడా మహాభారతంలో ద్రోణుడికి బ్రహ్మాస్త్రాన్నిచ్చిన మహర్షి అగస్త్యుడే. లోక కళ్యాణం కోసం అగస్త్యుడు ఇంద్రపర్వతాన్ని గర్వం అణచి ఉత్తర భారతదేశం నుంచి గోదావరి తీరంలో ఉన్న ఆంధ్రదేశానికి వచ్చాడు. అక్కడక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించి కొన్నిటిని నిర్మించి ఆంధ్రదేశంలో ఉన్న భీమేశ్వరము, పంపానదీ తీరము, పట్టిసము, ద్రాక్షారామము, అన్ని శైవస్థానాలను అగస్త్యుడు దర్శించాడు. అప్పటికే ఆంధ్రదేశంలో కళలు, సంస్కృతి గొప్పగా ఉన్నాయి. ఆ తర్వాత పాలకొల్లు, సామలకోట, అమరావతి అనే పంచారామను కూడా ఆయన దర్శించాడు. తర్వాత శ్రీశైల పర్వతం దర్శించాడు. ఆంధ్రదేశాన్ని చూసి పులకించిపోయాడు అగస్త్యుడు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో ఎన్నో గురుకులాల్లో వేద వేదాంగాలు బోధించడం అగస్త్యుడు కళ్ళారా చూశాడు. ఇదంతా శ్రీనాథుడు తన కాశీఖండంలో చెప్పాడు. అలాగే కాశీపై కోపించి వచ్చిన వ్యాసుల వారిని కలుసుకొని ఆయన్ని ఓదార్చి ఆంధ్ర ప్రాంతంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దగ్గరండి వ్యాసుల వారికి చూపించి ఆ తర్వాత అగస్త్యుడు తమిళ దేశానికి తరలి వెళ్ళాడు. అగస్త్య సంహితలో ఆ మహర్షి 6 రకాల విద్యుత్తుల గురించి చెప్పాడు. అవి తడిత్, సౌదామిని, విద్యుత్, శతకంబుది, హృదని, అశని, ఇలా వారు విద్యుత్తుకి ప్రాథమిక సూత్రాలు తెలియజేశారు. అంతేకాదు, దానిలో నిలువ ఉండే అవసరమైనప్పుడు ఉపయోగించుకునే కట విద్యుత్ గురించి కూడా ఆనాడే అగస్త్యుడు చెప్పాడు. ఇంతగా ద్రవిడ జాతి భాషలకు, వ్యాకరణానికి సేవలు చేసిన మహర్షి మరొకరు లేరు. అగస్త్యుడు సాహసవంతుడైన ఒక మహర్షి, ఒక గొప్ప శాస్త్రవేత్త.

ఇంతవరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమంలో అగస్త్య మహాముని వైశిష్ట్యం గురించి టేకుమల్ల వెంకటప్పయ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమంలో ఒక జానపద గీతం విందాం.

సివా మలే చెట్టుకొని తానే సివా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం వింటున్నాం. ఇప్పుడు మరొక జానపద గీతం విందాం.

ಲಾಲ್ಕೋ ಲಾಲ್ಕ ನಿವೆಂತ ಲೈಲಾಡಿ.

0: మీరింతవరకు గ్రామలక్ష్మి కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు కావస్తోంది. ఇప్పుడు అలనాటి మధుర గీతం ఒకటి విందాం. చిత్రం ఆకలి రాజ్యం. ఈ చిత్రం నుంచి ఈ పాట విందాం. ముందుగా
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

రాజధాని నగరంలో వీధి వీధి నిధి నదే బ్రదర్. స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.

ఇంతవరకు అలనాటి మధుర గీతం ఒకటి విన్నాం కదా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే పాడి పంటలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువ భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమానీనదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్

0: జీవితం బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలి చక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదుల్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు, ఈ అంశం గురించి డాక్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డిఈ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం పెట్టారు.

నా పేరు డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్. నేను శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ఉదయగిరి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ట్లో జన్యు మరియు వృక్ష ప్రజనన విభాగంలో అధిపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు. మన రాష్ట్రంలో ఖరీఫ్లో మొదట పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడే ప్రత్యామ్నాయ పంటగా మనం ఉలవ సాగు చేస్తున్నామండి. ఉలవలో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏక పంటగాను రాగి, జొన్న పంటల్లో సహా పంటగా కూడా మనం వేసుకోవచ్చు. పంటకాలం మనం చూస్తే సెప్టెంబర్ నుండి అక్టోబర్ సమయం అనుకూలమైందండి. వాతావరణం నేలలు చూసుకుంటే చల్క, ఎర్ర, నల్లరేగిన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. మురుగునీరు నిలువ ఉండే నేలలు అయితే పనికిరావండి. రకాల గురించి మనం చూస్తే పీడిఎం 1 అనేది ఉన్నదండి. ఇది సుమారు 105 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజ లక్షణాలు చూస్తే గింజలు బూడిది తెలుపు రంగుల్లో ఉంటాయి. నెక్స్ట్ పీడిఎం 1 ఇది 90 నుండి 95 రోజులు. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. గింజలు నలుపు రంగులో ఉంటాయి. అలాగే పిహెచ్జి 62 85 రోజులు దీని యొక్క పంటకాలం అండి. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు నలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే పిహెచ్జి 9 ఇది 90 నుండి 100 రోజులు దీని యొక్క పంటకాలం. 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. లక్షణాలు చూస్తే గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి. అట్లాగే పల్లాగ తెగులను కూడా తట్టుకుంటుంది. నెక్స్ట్ మన క్రీడా నుండి చూసుకుంటే హైదరాబాద్ క్రీడా 1-18R ఇది 80 నుండి 90 రోజులు దీని యొక్క పంటకాలం. 5 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు గోధుమ రంగులో ఉంటాయి. పల్లాక తెగులు మరియు బూడిద తెగులను తట్టుకుంటుంది. క్రీడా హర్ష అంటే సిఆర్హెచ్జి 19 ఇది 85 నుండి 95 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 7.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుందండి. ఇది గింజలు గోధుమ రంగులో ఉంటాయి. బూడిద తెగులు మరియు ఆంథ్రాక్నోస్ను కూడా తట్టుకుంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రీడా వర్ధన్ అంటే సిఆర్హెచ్జి 22 ఇది 85 నుండి 90 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 7.5 క్వింటాలు దీని ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు నలుపు రంగులో ఉంటాయి. గింజ రాలదు. అట్లాగే ఆంథ్రాక్నోస్, బూడి తెగులు మరియు పల్లాగ తెగులను కూడా ఇది బాగా తట్టుకుంటుందండి. నెక్స్ట్ ఏటీపీ హెచ్జి 11 ఆంధ్రప్రదేశ్ హార్స్ గ్రామ్ 11 అండి. ఇది ఏఆర్ఎస్ అనంతపూర్ నుండి విడుదలైందండి 2021 సంవత్సరంలో. ఇది 110 నుండి 120 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు బూడిద గోధుమ రంగుల్లో ఉంటాయండి. పల్లాక తెగుల్ని మధ్యస్థంగా తట్టుకుని ఉండండి. నెక్స్ట్ మనం విత్తన మోతాదు చూసుకుంటే సాళ్ళు పద్ధతిలో గొర్రెతో ఎదపెట్టేటప్పుడు 8 నుండి 10 కిలోలు, అలాగే వెదజల్లు దున్నే పద్ధతిలో అయితే ఎకరానికి 12 నుండి 15 కిలోలు విత్తనం వాడాలి. విత్తన శుద్ధి మనం చూసుకుంటే ప్రతి కిలోలో విత్తనానికి 1 గ్రామ్ కార్బండిజిమ్ లేదా థైరామ్ విత్తన శుద్ధి చేసి మనం విత్తుకోవాల్సి వస్తుందండి. విత్తే దూరం చూసుకుంటే సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలండి. నెక్స్ట్ మొక్కల సాంద్రత మనం చూసుకుంటే సాళ్ళు పద్ధతిలో విత్తినప్పుడు ఎకరానికి 133,333 మొక్కలు ఉండేలా మనం చూసుకోవాలి. అట్లా విత్తే పద్ధతి చూసుకుంటే సాధారణంగా మనం తొలకరి పంట తీసిన తర్వాత కానీ వర్షాలు తగ్గు స్థాయిలో కురవనప్పుడు కానీ ఉలవలు విత్తడం సాధారణంగా జరుగుతుందండి. కావున భూమిలో తగినంత తేమ చూసుకుని నాగలతో లేదా కల్టివేటర్తో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారు చేసి విత్తుకోవాలండి. నాగలి లేదా గొర్రుతో సాళ్ళు పద్ధతిలో సాళ్ళు మధ్య 30 సెంటీమీటర్ల ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదునులో మనం విత్తుకోవాలండి. అంతర పంటలు కానీ లేక పంటల సరళి కానీ మనం చూసుకుంటే ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల తర్వాత మరియు తొలకరి ఏ పంట వేయకుండా లేదా వానాకాలంలో ఉలవలు విత్తుకోవచ్చండి. అలాగే ఉలవలతో ఇతర అంతర పంటలుగా కాకుండా ఉలవలను పండ్ల తోటల్లో అంతర పంటలుగా విత్తుకున్నచో పచ్చి రొట్టె కానీ, పశువుల మేత మరియు భూసారం పెరిగి పండ్ల తోటల ఎదుగుదలకు దిగుబడి దోహదపడుతుందండి. నెక్స్ట్ సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం చూసుకుంటే సేంద్రియాల ముందు గురించి చెప్పుకుందామండి. ఇందులో చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నులు పశువులు ఎరువులు వేసుకోవాలి. ముందు పంట మోళ్లని రోటోవేటర్తో భూమిలో కలిపి

ఉండాలి. అట్లాగే అదే జీవన ఎరువుల గురించి చెప్పుకుంటే రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలండి. అంటే 100 మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాములు పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలండి. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలిపెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలండి. ఈ ప్రక్రియను పాలిథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలండి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలండి. ఎకరానికి మనము 2 కిలోలు ఫాస్ఫోబ్యాక్టర్ని 200 కిలోలు సేంద్రీయ ఎరువుతో కలిపి దుక్కిలో కానీ విత్తనం విత్తేటప్పుడు కానీ సాల్లో పడేటట్లు వేసుకోవాలండి. ఈ ఎరువు భూమిలోన మొక్కలకి లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యమగే రూపంలో మార్చి మొక్కలకి అందుబాటులో తెస్తుందండి. నెక్స్ట్ రసాయన ఎరువులకు మనం చూసుకుంటే ఎకరానకు 4 కిలోలు నత్రజని 10 కిలోలు భాస్వరం మరియు 8 కిలోలు పొటాషియం ఇచ్చి ఎరువులు మనం వేయాలండి. 10 కిలోల యూరియా 63 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోలు మ్యూరిట్ ఆఫ్ పొటాష్ ఎరువులు ఆఖరి దిక్కులో వేయాలండి. భూసార పరీక్ష మన ఆధారంగానే ఈ రసాయన ఎరువులు ముఖ్యంగా వేసుకోవాలండి. నెక్స్ట్ సమగ్ర కలుపు యాజమాన్యం గురించి చూస్తే ఉలవలు వర్షాధారంగా లేదా మిగులు తేమ ఆధారంగా ఎక్కువగా పండిస్తారు. కావున విత్తిన తొలి 30 నుండి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు సమస్యాత్మక ప్రాంతాల్లో దుక్కి 5-ఫ్లూక్లోరోలిన్ 40% ఎకరాకి 1 నుండి 1.2 లీటర్ చొప్పున మనం 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలండి. అవసరం మేరకే మనం విత్తిన 25 నుండి 30 రోజుల్లో భూమిలో తేమ తగినంతగా ఉన్నప్పుడే అంతర్కృషి చేసి కలుపు నివారించి బోదు ఎక్కించు. అడపదడప కురిసిన వర్షపు నీరు బాగా ఇంకి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుందండి. అట్లా నీటి యాజమాన్యం చూస్తే సాధారణంగా వర్షాధారంగా మరియు వివిధ నేలల్లో పండించే పంట కానీ అవసరం మేరకు కీలక దశలు అంటే మొగ్గ కాయ తయారు దశ నీటి తడి ఇచ్చేస్తే దిగుబడి కొంచెం పెరుగుతుందండి. పంట కాలంలో సుమారు 250 నుండి 300 మిల్లీమీటర్ల నీరు అవసరం. బెట్ట పరిస్థితుల్లో పంటలో హరిత వర్ణం తగ్గినా మొక్కల సారం కోల్పోయించో మనకి మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రాములు లీటర్ నీటికి మనం కలిపి 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. సమగ్ర సస్యరక్షణ చూస్తే మనకి ఉలవల్లో పూత పిందే సమయంలో కాయ తొలచి పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుందండి. వీటి నష్టపరిచే లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు మరియు నివారణ చర్యలు పెసర మినుముల్లో సూచించిన విధంగా కూడా మనం పాటిస్తే బాగుంటుందండి. నెక్స్ట్ పంట కోత చూసుకుంటే పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోతుందండి. క్రమేప కింద నుండి పైకి ఆకులు కూడా హరితాన్ని కోల్పోయి పూర్తిగా రాలిపోతుందండి. సుమారు 80% వరకు కాయలు ఎండిన తర్వాత పంటను కోసించో మనకి నాణ్యమైన దిగుబడి పొందవచ్చు. అట్లాగే పంటని కొడవలతో పూర్తిగా మొదలు వరకు పొడి వాతావరణంలో కోయాలండి. కోత అనంతరం జాగ్రత్తలు చూస్తే కోసిన పంటను 3 నుండి 4 రోజుల వరకు పంట చేనులో కానీ లేదా కళ్ళంలో ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టి కానీ పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్తో తొక్కించి లేదా ఆల్ క్రాప్ థ్రెషర్ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి 2-3 రోజులు ఎండనిచ్చి గింజల్లో తేమ 90% కన్నా మించకుండా మనం చూసుకోవాలండి. అట్లాగే ధాన్యం ఉత్పత్తి నిల్వ మెలకువల గురించి మనం మరియు సస్యరక్షణ చూస్తే బాగా ఎండిన గింజలు 8 నుండి 9% తేమ బిన్స్లో కానీ గోను సంచుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ నిల్వ చేసుకోవాలండి. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనలు అంటే గోను సంచులు శుభ్రపరచుకోవాలి. అట్లాగే గోను సంచుల్ని 10% వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంతో ముంచి ఆరబెట్టిన గోను సంచుల్నే వాడాలి. లేదా సంచులపై మలాథియోన్ 10 మిల్లీలీటర్లు లేదా డెల్టా మెత్రిన్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారీ చేసి తర్వాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలండి. నెక్స్ట్ బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మిల్లీలీటర్లు మలాథియోన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలండి. నింపిన బస్తాలను
చెక్క బల్లలపై వరుసల్లో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలండి. దీర్ఘకాలం నిల్వ చేసినప్పుడు ఎప్పటికప్పుడు గమనించి అవసరం మేరకే అప్పుడప్పుడు ఎండబెట్టి నిల్వ చేయాలండి. ఇంకా మనం ఉలవలో మనం కొన్ని విత్తనోత్పత్తి పద్ధతులు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ నీటి వసతి కలిగి ఉన్నప్పుడే మనం విత్తనోత్పత్తి చేపట్టినైతే నాణ్యమైన విత్తనం పొందవచ్చు. అట్లాగే నీరు బాగా ఇంకి తటస్థ నేలల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. మురుగునీరు నిల్చే చౌడు నేలలు పనికిరావు. నాణ్యమైన విత్తనాన్ని పరిశోధన స్థానం లేదా గుర్తింపు పొందిన విత్తన అభివృద్ధి సంస్థ నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫార్సు మేరకు సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకు వేసుకోవాలండి. నాణ్యమైన అధిక దిగుబడికై పంటకు సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు పాటించాలండి. అలాగే మనం ప్రాంతానికి అనువైన చీడపీడ రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడి ఇచ్చే రకాలనే మనం ఎంచుకోవాలండి. అట్లాగే ఉలవల విత్తనోత్పత్తికి ఎన్నుకున్న పొలము ఇతర ఉలవ పొలం నుండి మూల విత్తనోత్పత్తి కనీసం 10 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి కనీసం 5 మీటర్లు ఇట్లా వేర్పాటు దూరం ఉండేలా చూసుకోవాలండి. ఎకరానికి 8 కిలోలు విత్తనం వాడి విధిగా విత్తన శుద్ధి చేసి వరుసల్లో మనం వేసుకుంటే బాగుంటుందండి. విత్తేటప్పుడు రంగుల్లో తేడా ఉన్న విత్తనాలు, రంగుమారిన విత్తనాలు, పుచ్చులు వేరు చేసి ఒకే రకమైన విత్తనం వేసుకోవాలండి. తద్వారా ఆదిలోనే కేడీల్ని మనం నివారించవచ్చు. నెక్స్ట్ విత్తన పంటకు అంతర్కృషి సకాలంలో చేసి 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా మనం చూసుకోవాలండి. కీలక దశల్లో పైరు బెట్టకు రాకుండా మనం జాగ్రత్త పడాలండి. అలాగే పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు కలుపు మొక్కలను ఎత్తు, రంగు, పూత, కాయ మారే విధంగా నేను తేడా ఉన్న మొక్కలను కనిపిస్తే పీక్ వేయాలండి. అదేవిధంగా తెగులు సోకిన మొక్కలను కూడా మనం తీసేయాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలను మనం సకాలంలో చేపట్టడం చాలా ముఖ్యమండి. పరిపక్వ దశ చేరినప్పుడు కాయలు పూర్తిగా ఎండుగడ్డి రంగుకు మారుతాయండి. పైరును కోసి ప్రత్యేకంగా నూర్చి సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. కోత సమయంలో కానీ కళ్ళెంలో కానీ తగు ఏర్పాటు దూరాన్ని పాటించి కల్తీలకు తాగు లేకుండా మనం చూసుకోవాలి. అట్లాగే విత్తనం నిల్వ చేసుకున్నట్టుకు కొత్త సంచులు మాత్రమే వాడి కల్తీని నిరోధించడమే కాకుండా ధాన్యపు నిల్వలో పురుగు రాకుండా నిరోధించవచ్చు. అట్లాగే మనం విత్తిన సంచులను గాలి వెలుతురు పుష్కలంగా లభించే పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే మనం నిల్వ ఉంచాలి. సంచులను నేలపై కాకుండా బల్లలపై ఉంచినట్లయితే తేమ శాతంలో మార్పు రాదు. అట్లాగే విత్తనం ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. నెక్స్ట్ విత్తన నాణ్యత ప్రమాణాలు చూసుకుంటే విత్తన భౌతిక స్వచ్ఛత అంటే మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనంలో మనం చూసుకుంటే 98% ఉండాలండి. అట్లాగే భౌతిక ఇతర పదార్థాలు అత్యధికంగా అయితే మూల విత్తనం సర్టిఫైడ్లో 2% ఉండాలండి. ఇతర పంటల విత్తనాలు అత్యధికంగా మూల విత్తనంలో ఏమి ఉండకూడదండి. అదే సర్టిఫైడ్ విత్తనంలో అయితే 10 కిలో విత్తనానికి ఉండొచ్చండి. నెక్స్ట్ కలుపు మొక్కలు విత్తనాలు అత్యధికంగా దేంట్లోనూ ఉండకూడదండి. ఇతర గుర్తించిన రకాలు అత్యధికంగా చూసుకుంటే మూల విత్తనంలో 5 కిలో విత్తనానికి, అదే సర్టిఫైడ్ విత్తనంలో 10 కిలో విత్తనానికి పర్వాలేదండి. నెక్స్ట్ అదే మొలక శాతం చూస్తే గట్టి గింజలు కలుపుకొని ఈ మూల విత్తనంలో కానీ సర్టిఫైడ్ విత్తనంలో కానీ 80% ఉండాలండి. తేమ శాతం చూసుకుంటే మూల విత్తనంలోనూ అట్లాగే సర్టిఫైడ్ విత్తనంలోనూ 9% వరకు ఉండవచ్చండి. నెక్స్ట్ అలాగే మనం ఉలవల సాగులో కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చెప్తున్నాను. మనం ఆయా ప్రాంతానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని సాగు చేయాలి. అట్లాగే వర్షాధారం లేదా మిగులు తేమ ఆధారంగా పండించినప్పుడు సకాలంలో అంతర్కృషి చేసి బోదులు ఎక్కించి వర్షపు నీరు ఇంకంపే చేస్తే మనకి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అలాగే సాళ్ళు పద్ధతి అవలంబిస్తే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉందండి. విధిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలండి. విత్తిన 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్తగా మనం వహించాలండి. అవసరం మేరకే కీలక దశలు అంటే నీటి తడులు ఇవ్వాలండి. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు, అది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. బెట్ట పరిస్థితుల్లో అయితే మనం పంటలో హరిత వర్ణం తగ్గినా మొక్కల సారం కోల్పోయించో మనం మెగ్ని

0: మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. అట్లాగే రసం పీల్చే పురుగులైన తామర పురుగు కానీ, తెల్లదోమ, అలాగే పెనుబంకలు కానీ సకాలంలో మనం అదుపు చేయటం చాలా ముఖ్యం. అలాగే సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే శనగపచ్చ పురుగు మరియు అలాగే మారుకా మచ్చల పురుగులను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉందండి. అట్లాగే విత్తటం, అంతర్కృషి, నూర్పిడి తదితర పనుల్లో యాంత్రిక పద్ధతులను అవలంబిస్తే మనకి ఖర్చు కూడా బాగా తగ్గి ఆదాయం కూడా పెరగటానికి ఆస్కారం ఉందండి.
1: మీరింతవరకు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు ఈ అంశం గురించి డాక్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమంలో తెల్లచోడు, పాలచోడు ఎరువుల వినియోగానికి సూత్రాల గురించి తెలుసుకుందాం. తెల్లచౌడు లేదా పాలచౌడు నేలలు వాటి యాజమాన్యం. నేలల్లో క్లోరైడ్ మరియు సల్ఫేట్తో కూడిన లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసవిలో నీరు ఆవిరి అవడం వలన ఆ లవణాలు నేల ఉపరితలంపై తెల్ల పొరగా ఏర్పడతాయి. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపై పేరుకొన్న ఉప్పు అంటే చౌడును పారతో చెక్కి తీసివేయాలి. పొలాన్ని మొదట బాగా దున్ని సౌలభ్యాన్ని బట్టి చిన్న మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో సుమారు 15 సెంటీమీటర్ల లోతులో నీరు నిల్వ ఉండేటట్లు మంచి సాగునీటిని పెట్టాలి. ఈ నీటిలో లవణ శాతం తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీటిని ఏమాత్రం వినియోగించకూడదు. ఈ నీటిని మడిలో 4 లేదా 5 రోజులు నిల్వ ఉంచి భూమిలోనే ఇంకనివ్వాలి. తరువాత మురుగు నీటిని లోతైన కాలువల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని ఈ పనికి వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ విధంగా 3-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఉప్పు నీటిని తట్టుకొనగలిగే వరి, చెరకు, జొన్న, సోయా, బొబ్బర, సజ్జ, ఆవాల లాంటి పైర్లను పెంచుకోవాలి. వరిలో సార్వకాలానికి దీప్తి MTU 48-70, ఇంద్ర MTU 1061, పాండురంగ MCM 100, MCM 125, నెల్లూరు సోన NLR 30-41 మరియు దాల్వా సాగుకు సోమశిల్ల NLR 33-358, నెల్లూరు మషూరి అయితే NLR 34-449, నెల్లూరు సోన NLR 30-41 రకాలు. అలాగే చెరుకులో అయితే 83V15, మిరపలో భాస్కర, ఆవాలలో క్రాంతి PM 28 వరుణ్ రకాలను ఎంచుకోవాలి. వరి సాగుకు పచ్చిరొట్ట పైర్లను ముందుగా నేలలో పెంచి కలియదున్నాలి. నాటుకు ముందు మంచినీటిని మాత్రమే వినియోగించి 3-4 సార్లు నేలలోనికి లవణాలను ఇంకించడం ద్వారా లేదా బయటకు పొయ్యాలా ఏర్పాట్లు చేసుకోవాలి. నారు వయసు 25-35 రోజులు ఉండి కుదురుకు ఎక్కువ మొక్కలు వచ్చేలా నాట్లు ఏర్పాటు చేసుకోవాలి. సిఫారసు కన్నా 25% అదనపు నత్రజని ఎరువులను వేసుకోవాలి. వరి నాటిన 15 మరియు 20 రోజులకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. భూసార పరీక్షల ద్వారా క్షారం కూడా అధికంగా ఉంటే సిఫారసు మేరకే జిప్సంను వినియోగించుకోవాలి. పప్పు ధాన్యపు పంటలు చౌడును అంతగా తట్టుకోలేవు. మెట్ట ప్రాంతాల్లో బోదలు, సాళ్లు నిర్మించి బోదల అంచుల్లో విత్తుకోవాలి. బోద మీద విత్తడం మంచిది కాదు. విత్తడానికి ముందు విత్తనాలను 0.1% ఉప్పు నీటి ద్రావణంలో 2-3 గంటలు నానబెడితే ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. పశువుల కంపోస్టు మరియు పచ్చిరొట్ట ఎరువులను మాత్రమే వాడుకోవాలి. వీటితో పాటు భూమిలో ఆమ్ల గుణాన్ని కరికించే యూరియాను వాడితే మంచి ఫలితముంటుంది. సైనోబాక్టీరియాని సూక్ష్మ బాక్టీరియాను వాడడం వల్ల సోడియం లవణాల వల్ల కలిగే చెడును కొంతవరకు తగ్గించవచ్చు. నీటి వసతి లేని చౌడు భూముల విషయాన్ని

వస్తే నీటి వసతులేని చౌడు భూములను బాగు చేయడానికి సాధ్యపడదు. కనుక అట్టి భూముల్లో అనువైన చెట్లను నాటుకోవచ్చు. ఈ భూముల్లో 15 సెంటీమీటర్ల వ్యాసం గల ఆగర్ను వాడి 1.2 నుంచి 1.5 మీటర్ల లోతు గుంత వెయ్యాలి. ప్రతి గుంత నుంచి తీసిన మట్టిలో 2 నుంచి 3 కిలోల జిప్సము, 7 నుంచి 8 కిలోల సేంద్రీయ ఎరువు కలిపి గుంతలను పూడ్చాలి. ప్రతి గుంతకు 25 గ్రాముల నత్రజని అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసి మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు బ్రతికే వరకు నీటిని తప్పకుండా పెట్టాలి. ఎరువుల సద్వినియోగానికి కొన్ని సూత్రాలు. భారతదేశ వ్యవసాయంలో కొన్ని ఆధునిక పద్ధతులు సంతరించుకున్నవి. కృత్రిమ వనరులైన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకం తప్పనిసరి అయింది. ఇటువంటి సమయాలలో అధిక ధరలను వెచ్చించి వాడుతున్న ఎరువులను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే రైతులు కొన్ని పద్ధతులను ఆచరించాలి. భూసార పరీక్ష విషయానికొస్తే రైతులు భూసార పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే రసాయన ఎరువులను సక్రమంగా వినియోగానికి మరియు పోషకాల సమతుల్యతకు భూసార పరీక్ష తప్పనిసరి. అంతేకాకుండా నేల ఆరోగ్య పరిరక్షణలో భూసార పరీక్ష మొదటి మెట్టు. నేల సారాన్ని తెలుసుకుని ఏ పంటకు ఎంత ఎరువులు వెయ్యాలో, ఎలా వేయాలో అని తెలుసుకోవడంతో పాటు నేలల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని సవరణ పద్ధతులను చేపట్టడమే భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము. రైతులు తమ పొలంలోని మట్టిని కనీసం 2 నుంచి 3 సంవత్సరాలకోసారి పరీక్ష చేయించుకుని పోషక అవసరాలను తీర్చినట్లయితే ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నేలను రసాయనాల భారి నుంచి కాపాడుకోగలము. సేంద్రీయ ఎరువుల వినియోగము సమగ్ర పోషక యాజమాన్యంలో రసాయనక ఎరువుల వాడకం వలన పంటల దిగుబడిలో గణనీయమైన పెరుగుదలను గమనించిన రైతులు వాటిని విరివిగా వాడుతూ ఉన్నారు. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. రసాయనక ఎరువుల వాడకం అధికమవ్వడం వలన సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారవంతంగా మారిపోతుంది. కావున సమగ్ర యాజమాన్యం పాటించి భూసారాన్ని పెంచుకోవాలి. ఇందులో భాగంగా సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు మొదలైన రసాయన ఎరువులతో కలిపి వేసుకోవాలి. నేలకు సేంద్రీయ పదార్థం జీవనం వంటిది. నేలలో ఉన్నటువంటి జీవరాశుల మనుగడ సేంద్రీయ పదార్థంపై ఆధారపడతాయి. సేంద్రీయ పదార్థం పోషకాల భాండాగారం. సేంద్రీయ పదార్థంలో మొక్కకు కావలసిన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా భూ భౌతిక జీవ రసాయనిక లక్షణాలు మెరుగుపడడంతో ముఖ్య పాత్ర వహించి వేసిన రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఎరువుల సద్వినియోగానికి ఇతర ముఖ్య పద్ధతుల విషయానికొస్తే లోదుక్కులు చేసుకోవడం వలన నేల గుళ్లబారి బాగా నిల్వ ఉంచుకుని వేసిన ఎరువులను ఎక్కువ శాతం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేసేటప్పుడు కలుపును నిర్మూలించుకోవటం ఎంతో అవసరము. అంతేకాకుండా పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. సమస్యాత్మక భూముల్లో ముందుగా సమస్యను సరిదిద్దుకుని తర్వాత ఎరువులు వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది. అన్ని పోషకాలలో నత్రజని పోషకం వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరియాను వేపపిండితో కలిపి గాని, యూరియా ఎరువు పలకలపై వేప నూనె కలుపుకుని వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృధా తగ్గుతుంది. అదేవిధంగా కొల్తార్తో కలుపుకుని యూరియాను ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. 1 కిలో కొల్తార్ను 2 లీటర్ల కిరోసిన్ తో కలుపుకుని దానిని 2 బస్తాల యూరియాకు పట్టించుకుని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. 1/2 బస్తా యూరియాను 1 బస్తా తడి పొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి ఆ తర్వాత నేలకు అందించినట్లయితే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. సిఫారస్ మేరకు ఎరువులు వాడకం ఎంత ముఖ్యమో సరైన పద్ధతిలో వేయడం కూడా అంతే ముఖ్యము. విదజల్లే పద్ధతిలో మొక్కలు పొలం నిండా దగ్గర దగ్గరగా ఉండి వరుసల్లో సక్రమంగా లేని మొక్కలకు
వేర్లు భూమిలో అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మొక్కల మొదళ్ల దగ్గర ఎరువులు వేయడం వలన పోషక వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది, వృధా చాలా వరకు తగ్గిపోతుంది. నిండిత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు గొర్రుతో గాని గుంటుకుతో గాని చేతితో గాని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 2 అంగుళాల లోతుగా పడేటట్లు మొక్కల మొదళ్ల దగ్గర

0: పేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు తెల్లచూడు పాలచూడు ఎరువుల వినియోగానికి సూత్రాలు తెలుసుకున్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమంలో ఒక జానపద గీతం విందాం.

భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఓదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి

0: కణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
1: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
0: చీలిన గిట్టెలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశు పోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
1: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
0: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్టం నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు, చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
1: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది. కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టెలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టెల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు, మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగ కట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు, తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి

0: ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్ అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను, దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దానా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. 2 సార్లు ప్రతి 6 నెలలకొకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1 ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
1: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో, అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలల పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి.

0: టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని, జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
1: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:59. నేటి హలో అభిరుచి కార్యక్రమానికి వచ్చేసాం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వినబోతున్నాం. ముందుగా మనకి రాస్తున్న వారు దేవుళ్ళ చిత్రం నుంచి మా కోసం పాటని ప్లే చేయండి అంటూ, నెల్లూరు నుంచి ఉదయగిరి నుండి అనూష, డానియల్ వాళ్ళ ఫ్యామిలీ అందరి కోసం కూడా కోరుతున్నారు. అలాగే కోవూరు మసీద్ నుంచి ఇస్మాయిల్ గారు, పెళ్లి మూవీ నుంచి మంచి సాంగ్ ప్లే చేయమని చెప్పి కోరుతున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అభిదాయిష ప్రత్యేక అభినందనలతో మాకోసం ఒక మంచి సాంగ్ ప్లే చేయండి డాడీ మూవీ నుంచి అని కోరుతున్నారు. ఓకే. ఇంకా కోవ నుంచి ఇస్మాయిల్ జాకిర్ గారు అల్లుడు గారి చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే పుట్టపాకు నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ ప్లే చేయమని చెప్పి కోరుతున్నారు. ఓకే, వీరందరి కోసం కూడా దేవుళ్ళ చిత్రం నుంచి పాటను ప్లే చేస్తున్నాను, విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మనం ఇప్పుడు ఉంటూ ఉన్నాం. హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి వాట్సాప్ మెసేజ్ పంపిన వారు నెల్లూరు వేదేపాల నుంచి రమ్య, కార్తీక్, రజని, సురేష్, కునాల్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు ఇరుముడి చిత్రం నుంచి పాటను మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ ఎనీ సాంగ్ మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వీరి కోసం రాఘవేంద్ర మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాల్ గారు ఎనీ సాంగ్ మా కోసం ప్లే చేయమని కోరుతున్నారు. ఇక జయం మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఇరుముడి చిత్రం నుంచి ఈ పాట ప్లే చేస్తున్నాను, విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని మరి నెక్స్ట్ మనకి పంపించిన మెసేజ్ వచ్చేసి ఒంగోలు నుంచి ఆంజనేయులు గారు బొబ్బిలిపూర్ నుంచి మా కోసం ఒక సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే సింధిరపు చిత్ర నుంచి పాట కావాలి అంటూ సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, రవి, సునీత్, శోభాష్ శ్రీధర్ అడుగుతున్నారు. వీరు ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకే, ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ లక్ష్మి విశాల్ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. వీరితో పాటు రిక్షావాడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజే, సక్కుబాయి సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా బొబ్బిలి పులి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

ఈనాటి మన హలో బ్రిడ్జి కార్యక్రమంలో మనకు మెసేజ్ పంపించిన వారు నెల్లూరు రంగనాయకులపేట నుంచి రాము, రజిత, కమల, సుకేష్, సంతోష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. అలాగే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు కొదమసింహ చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే తాజ్ మహల్ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన మరియు చేనేత కార్మికులందరి కోసం కావాలంటూ పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నెల్లూరు కావలి నుంచి శిల్ప అండ్ ఫ్యామిలీ అండి, హర్ష, రమ, రమ్య, సౌరి, సూరి, జోసఫ్, చంటి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు సీతారామన్ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయడం కోరుతున్నారు. అలాగే బాబీ చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. ఇంకా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి శివప్రసాద్, శ్రీను ప్రసాద్, సరోజనమ్మ, సుబ్బమ్మ, ఇంకా భాష, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ, మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ వీరు కొత్త జీవితాల చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ప్రేమంటే ఇదేనా చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. వీరితో పాటు రుద్రవీణ చిత్రం నుంచి పాట కావాలి అంటూ మావిడి కుదురు మండలం మోరిపల నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవాని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా సీతారామ నుంచి పాట ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 వస్తోంది. మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న పాటలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్ పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్, మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్తి యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ధి అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని

0: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సహకరించుకోవడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కెనడాలోని ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా పనిచేస్తున్నారని సీతారామన్ వివరిస్తూ,
1: ఇండియా కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్, అండర్పిన్డ్ బై అవర్ షేర్డ్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ప్లూరలిజం అండ్ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పీపుల్ టు పీపుల్ టైస్. ఇట్ ఇస్ ఇన్ ద ట్రూవెస్ట్ సెన్స్ ఎ స్ట్రాటజిక్ బ్రిడ్జ్ బిట్వీన్ టూ వైబ్రంట్ డెమోక్రసీస్ అండ్ టూ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీస్. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద G7 సమ్మిట్ ఇన్ జూన్ 2025, ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోదీ అండ్ శ్రీ మార్క్ కార్నీ.
0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 977-985-1-6-7, 977-975-0-7-0 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. అలాగే సీతామర్హి, షియాహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందం మోహరించగా, ముజఫర్పూర్లో మరో బృందాన్ని సిద్ధం చేసింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు

0: దేశ పౌరులను ధర్మం కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి సంతోషం శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు వానం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. వానం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వానం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం ఐక్యత శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ తెలియజేస్తూ,
1: అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఉత్తరప్రదేశ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఈస్ట్ మధ్యప్రదేశ్, ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ మధ్యప్రదేశ్, విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్ టుడే. అపార్ట్ ఫ్రమ్ దాట్ సబ్డ్యూడ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 1 వీక్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9:30 కావస్తోంది. అండ్ మనము నా మధురాశ్వరాలు బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా అండ్ ఇప్పుడైతే మీకోసం ప్రేమని దేవుడుగా చూడటం, శరీరం కాదు ఆత్మల కలియక చావు కూడా ప్రేమను ఆపలేదు అన్న ఫీలింగ్ ఉన్న పాట, ఊటీ కొండల్లో మంచులో ప్రశాంతంగా మనం ఆస్వాదించే పాట. గీతాంజలి మూవీ నుంచి ఈ సాంగ్ వినేసేద్దాం.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9:45 అవుతుంది అండ్ మనమున్నాం మధురస్వరాల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం బొబ్బిలి రాజా చిత్ర నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం. ఈ సాంగ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడారు అండ్ ఇళయ రాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల గారి సాహిత్యంలో అద్భుతమైన ట్రాక్ మీ అందరి కోసం.

0: Bharti FM 101.3.
1: ఓనమాను నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగినని.

विविध भारती एफएम 101.3। మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 టైం చూస్తే 10:05 కాస్తోంది. అంటే మనం ఎంట్రైపోతున్నాం వినిపించిన రాగాల్లోకి. వినిపించిన రాగాలు ఫస్ట్ మీకోసం వస్తున్న పాట చెల్లెళ్ళ కోసం చిత్రం నుంచి పి సుశీల పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో. ఇప్పుడు మీకోసం ఈ పాట

0: குட்டி மந்திரம்
1: அந்தரம்

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటలు నాటి 20 నిమిషాలు కావస్తుంది. అండ్ ఎప్పుడైతే మీకోసం మంచి మిత్రులు చిత్ర నుంచి ఘంటసాల గారు అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడు మీకోసం వస్తున్న పాట నేనే మొనగాడిని చిత్రం నుంచి ఆత్రేయ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

ఒకటి ఆకలికి అంబలి నీళ్లు, ఒకటికి పాలు పళ్ళు. భలే భలేరా, భలే భలేరా, దగాల దేవుడ బాగా పంచావు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10:52 అవుతుంది. అండ్ ఇప్పుడైతే మీకోసం ఎవరు మునుగడ చిత్ర నుంచి పిబి శ్రీనివాస్ అండ్ పి సుశీల పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: colleagues over the counter for flu symptoms, stressing that H1N1 is a viral infection and antibiotics do not kill viruses. The Delhi government today handed over approval letters to 4,000 eligible women beneficiaries under the Delhi Lakshmi Yojana. Out of this, 2,500 letters were given at a formal ceremony. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.